0: நமசிவாய். டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shiva Tattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய்.
1: ஓம் அத பஞ்சமோத்ய பிந்துகசத்கதி சௌனகபுவாச்ச சூதசூத மகாபாக தன்யஸ்தம் சிவசக்ததீ ஸ்ராவிதேயம் கதாஸ்மாகம் அத்புதா பக்திவர்தினீ தத்ர கத்வா கிம்சகார சஞ்சுலா ப்ராப்த சத்கதி தத்வம் வத விசேஷேன தத்பதேஷ்ட மகாமதே. சூதபுவாச்ச சா கதாசித் உமாம் தேவீம் உபகம்ய பிரணம்ய ச சுதுஷ்டாவகரோ பத்வா பரமானந்த சம்ப்ளுதா சஞ்சுலோவாச கிரிஜே ஸ்கந்த மாதஸ்தம் சேவிதா சர்வதா நரைஹி சர்வசௌக்ய பிரதேசம் புப்ரியே ப்ரஹ்மஸ்வரூபினி விஷ்ணு ப்ரஹ்மாதிபிஸ் சேவ்யா சகுணா நிர்குணாபி ச த்வமாத்யா பிரகிருதி சூக்ஷ்மா சச்சிதானந்த ரூபினி சிருஷ்டி ஸ்திதி லயகரீ த்ரிகுணா த்ரிசுராலயா ப்ரஹ்ம விஷ்ணு மகேஷானாம் சுப்ரதிஷ்டா கரா பரா. சூத உவாச்ச இதி ஸ்துத்வா மகேஷீம் தாம் சஞ்சுலாம் ப்ராப்த சத்கதி விரராமனத ஸ்கந்தா பிரேம பூர்ணா ஸ்ருலோச்சனா ததஸ்ஸா கருணா விஷ்டா பார்வதி சங்கர பிரியா. தாமுவாச்ச மகாப்ரீத்யா சஞ்சுலாம் பக்தவத்சலா. பார்வத்யுவாச்ச சஞ்சுலே சகி சுப்ரீதா நயா ஸ்துத்யாஸ்மி சுந்தரி கிம் யாச்சசே வரம் ப்ரூஹி நாதேயம் வித்யதே தவ. சூத உவாச்ச இத்யுக்த்வா சா கிரிஜயா சஞ்சுலா சுப்ரணம்யதாம் பர்யபிருச்சத சுப்ரீத்யா சாஞ்சலிர் நதமஸ்தகா. சஞ்சுலோவாச்ச மம பர்த்ராதுனா க்வாஸ்தே நைவ ஜானாமி சத்தத்கதிம் தேன யுக்தா யதாஹம் வை பவாமி கிரிஜே நகே ததைவ குரு கல்யாணி கிருபயா தீனவத்சலே. மகாதேவி மகேஷானி பர்த்தா மே ருஷலீபதி மத்தஃ பூர்வம் ரதஃ பாபி நஜானே காம் கதிம் கதஃ. சூத உவாச இத்யாகர்ண்யவசஸ்தஸ்யாம் சஞ்சுலாயாஹி பார்வதி. பிரத்யுவாச்ச சுசம்ப்ரீத்யா கிரிஜா நய வத்ஸலா. கிரிஜோவாச்ச சுதே பர்த்தா பிந்துகாக்வோ மகாபாபி துராஜய வேஸ்யா போகி மகாமூடோ மிருத்வாச நரகம் கத. புக்த்வா நரக துக்கானி விவிதான்யமிதாஹ சமாஹ பாபசேஷேன பாபாத்மா விம்பே ஜாதஸ் பிசாசக. இதானீம் ச பிசாசோஸ்தி நானா க்லேஷ சமன்வித தத்ரைவ வாத துஷ்ட சர்வ கஷ்டவஹ சதா. சூத உவாச்ச இதி கௌர்யாவச்ருத்வா சஞ்சுலா சா சுபவ்ரதாம் பதி துக்கேன மகதா துக்கிதாசீத தாகில சமாதாய தபஸ்சித்தம் சுப்ரணம்ய மகேஸ்வரீம் புனஃ பப்ரச்ச சா நாரீ ஹ்ருதயேன விதூயதா. சஞ்சுலோவாச்ச மகேஸ்வரி மகாதேவி கிருபாம் குரு மமோபரி சமுத்தரபதிம் மேத்ய துஷ்டகர்மகரம் கலம் கேனோபாயேன மே பர்த்தா பாபாத்மா ச குபுத்திமான் சத்கதிம் ப்ராப்னுயா தேவி தத்வதாசு நமோஸ்துதே. சூத உவாச்ச இத்யாகர்ண்யவசஸ்தஸ்யா பார்வதி பக்தவத்சலா. பிரத்யுவாச்ச பிரசன்னாத்மா சஞ்சுலாம் ஸ்வசகீம் ச தாம். பார்வத்யுவாச்ச சுணுயாத் யஜிதே பர்த்தா புண்ணியாம் சிவகதாம் பராம். நிஷ்டீர்ய துர்கதிம் சர்வாம் சத்கதிம் ப்ராப்னுயாதிதி இதி கௌர்யாவச ஸ்ருத்வா அமிர்தாக்ஷரமதாதராத் கிருதாஞ்சலிர் நதஸ்கந்தா பிரணநாம புனஃ புனஃ தத்கதா ஸ்ரவணம் பர்த்து சர்வ பாப விசுத்தயே சத்கதி ப்ராப்தயே சைவ ப்ரார்த்தயாமாச தாம் ததா. சூத உவாச்ச தயா முஹுர்முஹுர் நார்யா ப்ரார்த்தியமானா சிவ பிரியா கௌரி கிருபான்விதாசீத் சாம் மகேஷி பக்தவத்சலா. அத தும்புருமாஹூய சிவசத்கீர்த்தி காயகம் பிரீத்யா கந்தர்வராஜம் ஹீம் கிரி கன்யேதமப்ரவீத். கிரிஜோவாச ஹே தும்புரோ சிவ பிரீத மம மானச காரக சஹானயா விம்பியஜைலம் பத்ரம் தே கச்ச சத்வரம் ஆஸ்தே தத்ர மகாகோர பிசாச்சோ அதிபயங்கர தத்வ்ருத்தம் ஸ்ருணு சுப்ரீத்யாதித சர்வம் ப்ரவீமிதே புரா பவே பிசாச்ச பிந்துகாஹ்வோ பவத்விஜ அஸ்யா நார்யாபதிர் துஷ்டோ மத்சக்யா வ்ருஷலீபதி ஸ்நான சந்தியா க்ரியாஹீனோ அசௌச क्रोध विमूढधीः दुर्भक्षो सज्जनद्वेषी दुष्परिग्रहकारकः हिंसकशस्त्रधारी च सव्यहस्तेन भोजनी दीनानां पीडकक्रूरः परवेश्मप्रदीपकः चाण्डालभिरतो नित्यं वेश्या भोगी महाकलः स्वपत्नीत्याकृत्वापि दुष्टसङ्गरतस्तदा तेन वेश्याकुसङ्गेन सुकृतं नाशितं महत् वित्तलोभेन महिषी निर्भयाचारिणी कृता आमृत्योऽसि दुराचारी कालिने धनं गतः ययौ यमपुरं घोरं भोगस्थानं हि पापिनां तत्र भुक्त्वा स दुष्टात्मा नरकानि बहूनि च इदानीं स पिशाचोऽस्ति विन्ध्येद्रौ पापभुक्खलः तस्याग्रे परमां पुण्यां सर्वपापविनाशिनीं दिव्यां शिवपुराणस्य कथां कथय यत्नतः धृतं शिवपुराणस्य कथा श्रवणतः परात् सर्वपापविशुद्धात्मा हास्यति प्रेततां चतः मुक्तं च दुर्गतेस्तं वै बिन्दुकं त्वम्भिषाजकं मदाज्ञया विमानेन समानय शिवान्तिकं सूत उवाच इत्यादिष्टो महेशान्यां गन्धर्वेन्द्रश्च तुम्बुरुः मुदेतीव मनसि भाग्यं निजमवर्णयत् आरुह्य सुविमानं स सत्यादत्प्रियया सह ययौ विन्ध्याचले सोरं यत्रास्ते नारदप्रियः तत्रापश्यत् पिशाचं तं महाकायं महाहनुं प्रहसन्तं रुदन्तं च वल्गन्तं विकटाकृतिं बलाज्जग्राहतं पाचैः पिशाचं चातिभीकरं तुम्बुरु शिव सत्कीर्तिर्गायकश्च महाबलीम् अतो शिवपुराणस्य वाचनार्थं स तुम्बुरुः निश्चित्य रचनां चक्रे महोत्सव समन्विताम् पिशाचं तारितुं देव्याः शासना तुम्बुरुर्गतः विन्ध्यं शिवपुराणं स ह्यद्रिं श्रावयितुं परम् इति कोलाहलो जातः सर्वलोकेषु वै महान् तत्र तच्छ्रवणातायुर्देवर्षयो धृतं समाजस्तत्र परमो अद्भुतश्चासीत् शुभावहः तेषां शिवपुराणस्यागतानां श्रोतुमादरात् पिशाचमध दम्पाशैर्बद्ध्वा समुपवेश्य च तुम्बुरुर्वल्लहीयस्तो जगौ गौरीपथे कथाम् आरभ्य संहितामाद्यां सप्तमी संहितावधि स्पष्टं शिवपुराणं हि समाहात्यं समावदत् श्रुत्वा शिवपुराणं तु सप्त संहितमादरात् बभूवुः सुकृतार्थास्ते सर्वे श्रोतार एव हि स पिशाचो महापुण्यं श्रुत्वा शिवपुराणकं विधूय कलुषं सर्वं जहौ पैशाचिकं वपुः दिव्यरूपो बभूवाचु गौरवर्णसितांशुकः सर्वालङ्कारदीप्ताङ्गत्रिनेत्रश्चन्द्रशेखरः दिव्यं दिव्यवभूत्वा तया स निजकान्तया जगौ स्वयमपि श्रीमां चरितं पार्वतीपतेः तद्वधूम् इति सन्दृष्ट्वा सर्वे देवर्षयश्च ते बभूवुर्विस्मिताश्चित्ते परमानन्दसंयुताः सुकृतार्ता महेशस्य श्रुत्वा चरितमद्भुतं स्वं स्वं धामयुः प्रीत्या संशन्तः शाङ्करं यजः बिन्दुगस्वपि दिव्यात्मा सुविमानस्थितः सुखी स्वकान्ता पार्श्वगः श्रीमान् शुशुभे अतीव हस्थितः अध गायन् महेशस्य सुगुणान् सुमनोहरान् स तुम्बुरुर्जगामासु सकान्तः शाङ्करं पदं सुसत्कृतो महेशेन पार्वत्या च स बिन्दुकः स्वगणश्च कृतः प्रीत्या सा भवद्गिरिजा सखी तस्मिल्लोके परानन्दे घनज्योतिषि शाश्वते लब्ध्वा निवासमजलं लभते परमं सुखम् इत्येतत्कथितं पुण्यम् इतिहासम् अघापहम् शिवाशिवपरानन्दं निर्मलं भक्तिवर्धनम् इदं शृणुयाद्भक्त्या कीर्तयेद्वा समाहितः स भुक्त्वा विपुलान् भोगान् अन्ते मुक्तिमवाप्नुयात् इति श्रीस्कान्दे शिवपुराणमाहात्ये बिन्दुकसद्गतिवर्णनं नाम पञ्चमोऽध्यायः अथ षष्ठोऽध्यायः ओम्।
2: ॐ नमः शिवाय। You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
3: ఇది కైవల్యమునికి సంబంధించిన విషయం. సరే, కైవల్యం గొడవ అక్కడుంచుదాం. అసలు ఉన్న జీవితం గురించి ఏం ఆలోచన? ఈ జీవితంలో మనం నిత్యం రెండింటి కోసం గొడవ పడుతూ ఉంటాం. ఒకటి సిద్ధి, రెండవది శుద్ధి. రెండింటి కోసం అనుకుంటున్నాం కానీ చాలామంది ఒక్కదానికోసమే గొడవ పడుతూ ఉంటారు. సిద్ధి, శుద్ధి గురించి ఆలోచనే లేదు ఇక్కడ. కానీ శుద్ధి లేనిది సిద్ధి లేదు. ఎవరైనా నేను శుద్ధుణ్ణి కావాలి అని దేవుడికి నమస్కరించారో లేదో వారిని వారు ప్రశ్నించుకోవచ్చు. నేను పవిత్రుణ్ణి కావాలి, నేను నిర్మలుని కావాలి అని కోరుకోవడం చాలా గొప్ప విషయం. అయితే నిజంగా పాపం పోగొట్టుకోవాలి అనే సంకల్పం కలగాలంటే ఏదో పుణ్యం చేసుకుని ఉండాలండి. అది విశేషం. పాపాలు పోగొట్టుకోవాలని బుద్ధి పుట్టడం చాలా విశేషం. ఉన్న పాపాలు అలాగే ఉంచుకుని కొత్తవి చేసుకుంటూ గడుపుతూ ఏదో మనమే ప్రపంచాన్ని నిర్వహించేస్తున్నామనుకునే అహంకరించేవారు మరికొన్ని పాపాలు ముట్టుకట్టుకుంటూ ఉంటారు. వీటన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే ఏది శరణ్యం అంటే రుద్రం శరణ్యం అని చెప్తూ, ఏ శతరుద్రయం అధీతే సో అగ్నిపూతో భవతి. చూడండి ఎంత విశేషం చెప్తున్నారు. శతరుద్రియాన్ని ఎవరు అధ్యయనం చేస్తున్నారో వారు అగ్నితో శుద్ధమైనట్లుగా శుద్ధి అవుతారట. అగ్నిపూత అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే సురాపానాత్ పూతో భవతి, వాడు ఎప్పుడైనా త్రాగరానివి త్రాగితే ఆ దోషం నుంచి విమోచన లభిస్తుంది. అంతేగాని చదివేం కనుక మళ్ళీ తాగచ్చని కాదు ఇక్కడ అర్థం. వాడు ఒకప్పుడు తాగిన దోషం పోయి మళ్ళీ ఆ బుద్ధి పుట్టకుండా ఉండడానికి. ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాలంటే ప్రాయశ్చిత్త కర్మ గురించి కొంచెం తెలుసుకోవాలి. ప్రాయశ్చిత్త కర్మ చేయాలి అంటే ఇదిగో వైదికమైనటువంటి ఈ విషయాలు మనం ఆధారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ప్రాయశ్చిత్తం చేసుకుంటాం చేసిన పాపాలకి. అది ఈ జన్మలోవే కాదు, గత జన్మల్లోవే. భగవంతుడు మానవ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చాడట. పురాణాలు చెప్తున్న విషయం చూడండి. ఏ శుద్ధత లేకపోవడం వల్ల మన పరమేశ్వరుని చేరలేకపోయేమో ఆ శుద్ధత పొందడానికి అవకాశం మానవ జన్మ. అది విశేషం. అందుకు ఆ పవిత్రత కోసం ఆ శుద్ధత కోసం ఇవ్వబడినటువంటిది మానవ జన్మ. అందుకు మానవ జన్మని దేనికి వినియోగించుకోవాలి? ప్రాయశ్చిత్తం కోసం వినియోగించుకోవాలి. ప్రాయశ్చిత్తం పొందాలంటే ఏమిటి చేయాలి అంటే ముందు పశ్చాత్తాపం చెందాలిట. పశ్చాత్తాపం చెందితేనే ప్రాయశ్చిత్తానికి అర్హత వస్తుంది. అది విశేషం. అయ్యో పాపం చేసేనే దాని నుంచి బయటపడాలి అని తపించిన వాడు ప్రాయశ్చిత్తం చేయాలి. పశ్చాత్తాపం లేని వాడికి ప్రాయశ్చిత్త అర్హత లేదు. ఇది తెలియక చాలా మంది ఏమంటారంటే పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అండి అని కదా. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తానికి అర్హత. అది విశేషం. అలా పశ్చాత్తప్తుడై నా పాపములన్నీ ఎలాగ పోతాయి అంటే నేనున్నాను అని చెప్తూ రుద్రం ముందుకు వస్తుంది. కాశీక్షేత్రం ఎలాగ సర్వ పాపముల్ని దహనం చేయడానికి ఉన్నదో శతరుద్రియం అలా ఉన్నదిట. అందుకే సురాపానాత్ పూతో భవతి, బ్రహ్మహత్యాత్ పూతో భవతి, కృత్యాకృత్యాత్ పూతో భవతి. చెయ్యరానివి చెయ్యడం, అలాగే చెయ్యవలసిన వదిలేయడం, ఈ రెండు మహాపాపాలు. ఆ మహాపాపాల నుంచి ఇది విముక్తం చేస్తుంది, అవిముక్తమైన కైవల్య స్థితినిస్తుంది. గనక తస్మాత్ అవిముక్తమాశ్రితో భవతి. దీనిని సన్యాసి కూడా పఠించాలి అన్నారు. అదొకటి విశేషం చూడండి. వేదంలో శతరుద్రం యొక్క ప్రశస్తి ఎందుకు చెప్తున్నారంటే అత్యాశ్రమి సర్వదా సకృద్వా జపేత్ అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇది కైవల్యోపనిషత్తు అనే ఉపనిషత్తులో మాటది ఇవన్నీ కూడా. అంటే రుద్రం గురించి ఉపనిషత్తుల్లో అనేక చోట్ల చెప్తున్నారు, కైవల్యోపనిషత్తులో చెప్తున్న మాటలేదు. ఇందులో అత్యాశ్రమి అంటే మూడు ఆశ్రమములకు అతీతులైనటువంటి వాడు ఎవడో అతను అత్యాశ్రమి. అత్యాశ్రమికి వేదాధికారం లేదు. సన్యాసిగా అయిన వాడు మళ్ళీ వేదాన్ని అధ్యయనం చెయ్యరాదు. అతను కేవల ప్రణవోపాసనే చెయ్యాలి. కేవల ప్రణవం గృహస్థు చేయరాదు, బ్రహ్మచారి చేయరాదు, వానప్రస్థు చేయరాదు. ప్రణవాన్ని కేవలం సన్యాసి మాత్రమే జపించాలి. ప్రణవం తప్ప మరేది జపించకూడదు. అలాంటి సన్యాసి కూడా రుద్రాన్ని మాత్రం ఎల్లవేళలా జపించాలి. సమయం లేకపోతే ఏదో ఒక్కసారైనా జపించు, ఒక్క మంత్రమైనా జపించు రుద్రంలో, కానీ విడిచిపెట్టరాదు. ఎందువల్ల యతులు కూడా నిత్యం మననం చేయవలసిన బ్రహ్మతత్వం ప్రణవతత్వమే ఇది అని చెప్పడం. అందువల్లనే దీనికి జ్ఞానకాండలో అత్య ఉత్కృష్టమైన స్థానం ఇవ్వబడింది అని కైవల్యోపనిషత్తు చెప్తున్నది. అంత గొప్ప విశేషం సుమా ఇందులో చెప్పబడుతున్నది అని వివరించారు. ఇలా మనం గమనించినప్పుడు రుద్రం యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే రుద్రుడు ఆనందిస్తాడు. అందుకు చెప్పుకోండి ఇవన్నీ కూడా. రుద్ర మంత్రాలని ప్రస్తుతిస్తున్న కొద్దీ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క శబ్దస్వరూపాన్ని కూడా ప్రస్తుతిస్తున్నాం. అంతేగాని ఇంకా ఎన్నో ఉదాహరణలు చెప్తారండి రుద్రం గొప్పతనం గురించి. అనుకోవద్దు, రుద్రం గురించి మొత్తం 9 రోజుల్లో చెప్పలేనన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. అయినప్పటికీ అందులో చెప్పబడి ఆ పరమేశ్వర స్వరూపాన్ని వీలైనంత గమనించడం మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మొత్తంగా కలుపుకుని ఒక్కసారి శతరుద్రియం మహిమని చెప్పుకుంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. దీని గురించి మనకి స్కాందంలోనే బ్రహ్మోత్తర ఖండమని అందులో గొప్ప కథ చెప్పబడిందండి. ఈ కథ శతరుద్రియానికి చెప్పబడినప్పటికీ కూడా మనం అన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం తరించడానికి పరమేశ్వరుడు అనేక సాధనలు పెట్టాడు. అందులో కలి వస్తున్నాడు అనగానే ఆ ఈశ్వరుడు దయ చూపించట ప్రజల మీద. ఎందుకంటే దెబ్బ తగిలిన పిల్లవాడి మీదే జాలి ఉంటుందండి, ఎవరికైనా తల్లికి కూడా. వాడు పాపం కొద్ది వచ్చినప్పటికీ కూడా జాలే. చూడండి, కొందరు చాలా తప్పులు చేస్తారు, మనకు వాడి మీద చాలా కోపం ఉంటుంది. కానీ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏడుపు మొహం పెట్టుకుని కొంచెం కనిపించగానే మనమేమి ఆనందం. పరమేశ్వరుడు కూడా పాపం అలాంటి జాలి గలవాడే పాపం ఆయన. అందుకే ఆయన గత యుగాలలో పాప జీవులు ఎవరైతే ఉంటారో వారందరి కోసం కలియుగం ఒకటి కేటాయించాడు, అక్కడ పంపిస్తాడు వీళ్ళందరినీ. అయినప్పటికీ వాళ్లకు కూడా తరించడానికి ఒక మార్గం పెట్టి వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఆ మార్గం కూడా పట్టించుకొని కుతర్కాలుగలోనే భ్రష్టులైపోతున్నారట. అంటే పరమేశ్వరుడు కరుణ ఎంత గొప్పదో వీళ్ళ దౌర్భాగ్యాలు అంతకన్నా గొప్పవి అని శాస్త్రం చెప్తున్నది. ఏతాదృశీ తవ కృప భగవన్ మమాపి దుర్దైవ మీదృశమిహాదని అనురాగ అంటారు చైతన్య మహాప్రభువులు. స్వామి నీ కృప చాలా గొప్పదే, నామస్మరణాదన్యోపాయం నహిపశ్యామో భవతరణి అన్నారు ఆయన. నామస్మరణ చేస్తే చాలు ధన్యులైపోతారని మనం ఒప్పుకోం. ఆ ఎవరన్నారండి, ఇంకేదైనా చేద్దాం, ఇంకా వ్యామోహం, ఈ మంత్రాలు ఆ తంత్రాలు ఇవన్నీ పట్టుకోవడం, పోని ఉన్న దివ్యనామాలను తీసుకొచ్చి ఇంకెవరి నామాలకో తోకలు తగిలించి జపించడం, దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తాయి చెప్పండి, దోషాలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెడుతుందంటే ఆయన అన్ని ఇచ్చినా ఇంకా అన్నారు కానీ నామానికి అంత ప్రాధాన్యం ఉందా అండి అని మరొకడు. ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి, ఈ కథ తీస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి పాపం నరకలోకం ఖాళీ అయిపోయిందట, యమలోకం. యముడికి చాలా బాధగా ఉంది, ఎవరికైనా ఒక ఆఫీసు అన్ని ఇస్తే చక్కగా చేతి నిండా పని ఉంటే సంతోషం, ఈ రోజుల్లో పని లేకపోతే సంతోషం, పడుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి. కానీ యముడు వాళ్ళందరూ అంటే బద్దక జీవులు కారు కదా, వాళ్ళు చక్కగా పని చేయాలనుకుంటున్నారు, పని చేయాలంటే పని లేదు, ఒక్క పాపి లేట, పాపులు ఎవరూ రావడం లేదు. చూశాడు ఇంకా ఎన్నాళ్ళు ఇలా గోళు గిల్లుకుంటూ కూర్చుంటాం, ఈ పాపులు ఎవరూ రావట్లేదు, అసలు పాపుల్ని నా దాకా తీసుకొచ్చే ఏజెంట్స్ కొందరు ఉన్నారు కదా, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారు లేదో చూద్దాను. వాళ్ళందరినీ పిలిపించాడు సమావేశం. ఎవరా ఏజెంట్లు అంటే పాపాలని పెంచే ఏజెంట్స్ కొందరు ఉన్నారు, వాళ్లే పాప రూప దేవతలు. వాళ్ళు మనలో పాపపు బుద్ధుల్ని ప్రేరేపిస్తూ ఉంటారట. వాళ్ళు ఊరికనే పనికి మాలి రారు, వాడి సంస్కారానికి అనుగుణంగానే వస్తారు. ఇప్పుడు తడి తేమ తగిలితేనే పురుగులు పట్టుకొస్తాయి, అవునా కదా, అందుకని పురుగులు వాటంతనే వస్తాయా, అవి పుట్టడానికి కావలసిన వాతావరణం ఉన్న చోట అవి వస్తాయి. అలాగే పాపాలు రావడానికి కావలసినటువంటి వాతావరణం అన్ని ఏర్పరచుకుంటే అవి వచ్చి బుద్ధుల్లో కూర్చుంటాయి అన్నమాట. అలాగ రోగ రూప దేవతలు, పాపరూప దేవతలు, ఇంకా భూతప్రేత పిశాచ దుష్టశక్తులు వీటన్నిటిని పిలిపించాడు, ఎందుకంటే వాటి ద్వారా వెళ్లే వాళ్ళందరూ ఈ లోకాలకు చేరుకుంటారు, అది విశేషం. అందుకే ఏజెంట్స్ అందరినీ పిలిపించాడు, ఏం మీరు సరిగ్గా పనిచేస్తున్నట్లేదు, ఖాళీగా ఉంది నరకలోకం, ఏమిటి మీరు నిర్ణయించుకున్నారు అంటే వాళ్ళందరూ యముణ్ణి నమస్కరించి అంటున్నారట, మా పని మేము చాలా తీవ్రంగా చేస్తున్నాం కానీ మేము చెయ్యలేకపోతున్నాం, ప్రయత్నిస్తున్నాం కానీ మా వల్ల అవ్వడం లేదు, ఎందుకంటే ప్రజల్లోకి ప్రవేశించి పాప బుద్ధులు పుట్టించి ప్రేరేపిద్దామంటే అన్ని చోట్ల కూడా అధునావర్తితం లోకే నశక్తాస్మ స్వయం ప్రభో, ఇప్పుడు మేము లోకంలో తిరగడానికి మా సమర్థత చాలడం లేదు, ఎందుకంటే గ్రామే గ్రామే నదీ తీరే పుణ్యే శ్వాయతనేషుచ రుద్రజాప్యేన పర్యాప్తే కథం పరిచరేమహి, ప్రతి గ్రామంలోని ప్రతి నదీ తీరంలోని ప్రతి ఆలయంలోని కూడా మాకు రుద్రమంత్రాలు వినిపిస్తూ ఉంటే మేము వెళ్ళలేకపోతున్నాం అక్కడికి అన్నట్టు, అది విశేషం. ఈ కారణం చేత రుద్రజాప్య ప్రభావైన నిర్దగ్ధాశ్చైవ విద్రుతా, మేము వెళదామని వెళుతూ ఉంటే మేము కాలిపోతున్నాము, రుద్రం జపిస్తూ ఉంటే ఏం పుట్టుతాయి, మంటలు పుడతాయట, అది విశేషం. రుద్రం జపిస్తే మంటలు పుడతాయి, ఏ మంటలు, మనల్ని తగలబెట్టే మంటలు కాదు, మన మీదకి వచ్చి పడేటటువంటి వాటిని తగలబెట్టే మంటలు మన నుంచి సృష్టించగలిగే శక్తి రుద్రానికి. అందుకే రుద్రం జపించే ముందు ఒక మాట అంటారు, యమదూతాః యక్ష యమదూతాః శాకిని ఢాకిని సర్పస్వాపద తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస, ఇవన్నీ కూడా సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని. ఇవన్నీ నన్ను ఎలా చూస్తాయి అంటే జ్వలంతం, ఒక మండుతున్న అగ్నిగోళాన్ని చూసినట్లుగా అవి చూస్తాయి, చూసి పలాయనం చిత్తగిస్తాయి, వాటికి కనిపిస్తాయట. అందుకు పాపదేవతలు రోగదేవతలు ఇత్యాదులు దరికి రాకుండా చేసే ఒక మహా అగ్ని పంజరంలాగా ఈ శతరుద్రీయ మంత్ర రాసి ఆ జపించేవాడు చుట్టూ ఆవరించి వాడిని కాపాడుతుంది. అలాగే ప్రతి గ్రామం ప్రతి నగరం ప్రతి దేవాలయం ప్రతి నదీ తీరం కూడా ఈ దివ్యమైన రుద్రశక్తితో నిండిపోయింది గనక మాకు అక్కడ ప్రవేశించడానికి

టైం ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి ఇంత వీళ్ళు చేస్తున్న తపస్సుని దెబ్బతీయడానికి ఒక్క రెండు శక్తులు పంపించాడ. వాటిని ఏమిటి అంటే, రుద్ర జాప్య విఘాతార్థం ఉపాయం పర్యకల్పయత్. రుద్ర జపానికి విఘ్నం ఏర్పడడానికి ఇద్దరిని పంపించట. వాళ్ళెవరంటే, అశ్రద్ధాంచైవ దుర్మేధాం అవిద్యాయా ఉభేసుతే. అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నట్ట, వాళ్ళిద్దరిని పంపేట. అవిద్యకి ఇద్దరు పుత్రులు. మనకి దేవి భాగవతం చదివినా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే మన సృష్టిలో ఎన్ని భావాలున్నాయో అందరు దేవతలు ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవతలంటే ఏమిటి అంటే, సృష్టిలో వ్యాపించిన భావాలకున్న శక్తులే దేవతలు. ఎవరు ఏ దేవతను ఉపాసన చేస్తున్నారో ఆ భావాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. అందుకు వీళ్ళని పాపరూప దేవతలు, రోగరూప దేవతలు అని అంటున్నారు ఇక్కడ. అంటే మామూలు కంటికి కనిపించరు, భావాలు కంటికి కనిపించుతాయో చెప్పండి. దయ కంటికి కనిపిస్తుందా? వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే కనిపిస్తుంది, కానీ భావానికి రూపం లేదే. ఆ భావాన్ని ప్రకటింపజేసే ఒక శక్తి ఉంటుంది ప్రకృతిలో, సహజంగా అది దాగి ఉంటుంది. ఆ శక్తిని దేవత అని అంటారు. మనం ఆ దివ్యమైనటువంటి దేవతాశక్తిని తెచ్చుకోవడానికి పాజిటివ్ గా ఆరాధన చేస్తాం. ఈ పాజిటివ్ పవర్స్ ఎలా ఉన్నాయో నెగిటివ్ పవర్స్ అలాగే ఉంటాయి. వాటి దేవతలు వాళ్లకు ఉంటారు, వాళ్ళని కూడా పక్కకు తొలగమని మనం నమస్కారం చేసుకుని పూజలు మొదలైనవి చేసుకుంటాం. వాళ్ళని నమస్కారం పెట్టాలి, ఎందుకంటే తొలగమని చెప్పడానికి. వీళ్ళని నమస్కారం చేయాలి, ఎందుకంటే రమ్మని చెప్పడానికి. ఇద్దరికి నాయనానికో నమస్కారం, బాబు వెళ్ళిపో అంటాం కదా, అదే విధంగా వాళ్ళకో నమస్కారం, వీళ్ళకో నమస్కారం, వాళ్ళని తొలగడానికి, వీళ్ళని రమ్మండానికి. అందుకు అవిద్య అనేటటువంటి ఒకటి ఉంది. ఎక్కడుందండి? ఆలోచించుకుంటే ఇన్ని భావాలు ఇక్కడవే, విశ్వంలో అంతా ఇక్కడ పెట్టేశాడు. విశ్వస్యాయతనం మహత్. ఏమిటి మన హృదయం అనేది? పద్మకోశ ప్రతీకాశగం హృదయం, అది విశ్వస్య ఆయతనం. మొత్తం విశ్వానికి అదే చోటుడండి. ఇంత ఉన్నదే హృదయం, ఇందులో విశ్వమంతా ఉందండి. ఉందండి. విరాట్ పురుషుడు ఇక్కడే ఉన్నాడు. బాగా లెక్క పెడితే 1000 ముఖాలు ఏమిటి, ఇంకా 100000 ముఖాలు కనిపిస్తాయి మనకే మనకి. అలాంటి మహాముఖాలతో ఉన్నటువంటి విశ్వస్యాయతనం ఉందే, ఇందులో ఉన్న అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అన్నాడు. ఇద్దరంటే చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళు చాలా మేజర్ ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఆ అవిద్య పుత్రులు ఎవరయ్యా అంటే, అశ్రద్ధ దుర్మేధ. కలియుగంలో వాళ్ళదే రాజ్యం, కనుక వాళ్ళని బాగా అర్థం చేసుకోగలం మనం. కంటికి కనిపిస్తూ ఉంటారు. ఈ అశ్రద్ధ దుర్మేధ అని ఇద్దరిని పంపించేట బ్రహ్మదేవుడు అవిద్యాపుత్రుని. వీళ్ళు వచ్చారు, వచ్చి క్రమంగా ఎలా తెచ్చుకున్నారో చోటు తెచ్చుకొచ్చేసారు. ఒక్కళ్ళో దూరితే చాలు 10 మందికి వ్యాపింపజేయగలుగుతారు. అలాగా ఈ అశ్రద్ధ దుర్మేధలు వచ్చి క్రమంగా వ్యాప్తి చెందగా అందరూ కూడా దానితో మోహితులైపోయి, శ్రద్ధా విఘాత శక్తులు కదా ఇవి, వాటి చేత రుద్ర జపాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే ఇంకా పాపరూప దేవతలకి, రోగరూప దేవతలకి ఫుల్ ఎంట్రీ దొరికింది అనమాట. అద్భుతంగా ప్రవేశించారు వాళ్ళు, విజృంభించారు, ఇంకా నరకలోకం నిండిపోయిందండి. అది విశేషం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, కథ జరిగిందా, యముడు మీటింగ్ పెట్టాడా, లేకపోతే నరకలోకంలో పాపులు ఉన్నారా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ వేసుకుని పురాణాలన్నిటి మనం అవి చెప్తున్న సందేశాన్ని అర్థం చేసుకోకపోవడానికి కారణం ఇదే. ఒక్కటి మాత్రం మనకు అర్థమైంది, అదేమిటి అంటే, అశ్రద్ధ దుర్మేధ అనే శక్తులు కానీ వస్తే మన తపస్సులన్నీ సున్నాలైపోతాయని విషయం అర్థమైంది కదా. అందుకు మన సాధనలకి అనుష్ఠానాలకి దెబ్బతీసే వాటివి ఏవి అంటే అశ్రద్ధ దుర్మేధ. ఇవేంటో మనం తెలుసుకుందాం ముందు. ఎందుకంటే శత్రువును బాగా అర్థం చేసుకుంటే నిర్మూలించే ప్రయత్నం చేస్తాం కదండి. అశ్రద్ధ అంటే శ్రద్ధారహితత్వము. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అనేది దేవత. శ్రద్ధా సూక్తములని వేదంలో చెప్పబడ్డాయి. అశ్రద్ధ ఒక దేవత అయినప్పుడు మన శ్రద్ధ దేవత కాకుండా ఉంటుందా? వేదముల్లో శ్రద్ధా సూక్తం, మేధా సూక్తం, సరస్వతి సూక్తం ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. శ్రద్ధ అంటే గురువాక్ష్యములు యందు, వేదవాక్ష్యములు యందు ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండుట అని శ్రద్ధకి నిర్వచనం. ఎందుకంటే మన బుద్ధితో తెలుసుకుంటేనే నమ్ముతాం. అంటే మన బుద్ధికి ఎంత శక్తి ఉంది, తెలుసుకునే శక్తి ఉందా? అందుకు ఈ బుద్ధి ఆప్తవాక్యాన్ని ఆశ్రయిస్తుంది. ఆప్తవాక్యముని యందు విశ్వాసం కలిగి ఉంటుంది. సత్యం వద, ధర్మం చర అంది వేదం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. ఎందుకుట పలికితే ఏమొస్తుందిట? నీకు నీ శరీరమే సరిగ్గా అర్థం కాలేదు, ప్రపంచం ఎక్కడ అర్థమవుతుంది, పరమేశ్వర వచనం ఎందుకు అర్థమవుతుంది? ఇది వేదం చెప్పింది, ఇది పరమేశ్వర శాసనం అనే ఆస్తిక్య బుద్ధి దాని యందు ఉంటేనే నువ్వు దాన్ని అనుష్ఠిస్తావు. కొంతమంది అంటారు, లేదండి అదేమిటో తెలిస్తేనే కానీ నేను అనుష్ఠించనండి అని. కానీ నువ్వు అనుష్ఠిస్తే కానీ తెలియదని,
తెలిస్తే అనుష్ఠిస్తాను.

అనుష్ఠిస్తే కానీ తెలియదు. సృష్టిలో అన్నీ చదివితే వింటే అర్థం కావు, అనుష్ఠిస్తే తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది అందరికీ ఒక్కలాగా అర్థమవుతుందా? కాదన్న విషయం నాకు తెలిసే ఇక్కడ కూర్చుంటా. ఎందుకంటే వారి వారి సాధనాన్ని బట్టి, నిత్యం ఒక సాధన అనుష్ఠానం ఇవి చేసుకున్నటువంటి వాడికి అందే విషయం వేరు. అసలు ఏమీ లేకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాడికి ఎలా అర్థమవుతుందండి? అందుకు ఒక విషయం మనం వినగా కొంత, అనగా కొంత, చదవగా కొంత తెలిస్తే దేశ పర్యటనలు లోకాన్ని చూడటం వల్ల ఇంకొంత తెలుస్తుంది. మిగిలిన భాగం అంతా కూడా అనుష్ఠానం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆ అనుష్ఠానం ఎలా వస్తుంది? శ్రద్ధ వల్లనే వస్తుంది. శ్రద్ధే నిన్న అనుష్ఠానంలో తీసుకువెళుతుంది. శ్రద్ధ కలిగి ఉండడం పెద్దలు చెప్పారు, అందుకు ఆచరించుతున్నాం అని చెప్పే కదండి ఇంతమంది చేశారు. మా గురువు గారు చెప్పారండి మహామంత్రం అంట, ఇది జపించే సిద్ధి కలుగుతుంది. ఎంత జపించాలి? దాని నియమం ఉంది. ఆ నియమం ప్రకారం జపించాడు, జపించాడు, సిద్ధి పొందాడు. అప్పుడు తెలిసింది దాని యొక్క ఆనందం, అనుభవం. అది అనుష్ఠింపడానికి ఏది హేతు అయ్యింది? గురువాక్యమునింద శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే బుద్ధి పక్కకెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన చెప్పన్నారు కానీ, జపించమన్నారు కానీ ఉంటుందా, అక్షరాలకు అంత శక్తి ఉందా అని అనుకుంటూ ఉంటే అంతే. శ్రద్ధ అది మొదట అనమాట. ఈ శ్రద్ధ తర్వాత రెండవది సుమేధ ఉండాలి, అది లేకపోతే దుర్మేధ అన్నారు. దుర్మేధ అంటే అసలు బుద్ధి లేకపోయినా ప్రమాదం లేదు కానీ దుర్మేధ మళ్ళీ ప్రమాదం. అమేధ, దుర్మేధ, సుమేధ. అసలు బుద్ధి లేకపోతే పర్వాలేదు, దుర్మేధ ఉందే అది కుతర్కాలు చేస్తుంది. ఒకదానికోటి అనుకోవడం, ఒకదానికోటి భావించడం, ఇలా చెప్పారంటే దాని అర్థం ఇదే ఉంటుందండి. కాళ్ళకు పసుపు రాసుకోమన్నారు, యాంటీబయోటిక్ కదా. గుమ్మానికి పసుపు రాయమన్నారు, యాంటీబయోటిక్. ఇది దుర్మేధ అంటే. వాళ్ళు ఎందుకు చెప్పారో మనకేం తెలుసు? వాళ్ళు చెప్పారని చేయడమే శ్రద్ధ. వాళ్ళ దానికి మనకు తెలిసిన పరిమితి జ్ఞానంతో ఎవరో చెప్పారు అన్నం ముందు పరిశేచన ఎందుకు జల్లుతారు అంటే కంచం చుట్టూ చేవలు పట్టనివ్వకుండా. మనం కంచం ముందు కూర్చుంటే కంచానికి చేవలు పట్టనిస్తామా? అవి పట్టే వరకు ఆగుతామా? అందుకోసం అదా కారణాలు చెప్పుకునేవి. ఇలా సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చి మన వేద విజ్ఞానానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారే వాళ్ళని దుర్మేధలు అని అంటారు. ఇంకేమీ కాదు. అలాగే శుభ్రంగా నిద్రపోతూ ఉంటాడు వాడు, పదింటికి నిద్రలేస్తాడు. ఒరే ఏమిటి రాది, సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేవాలి, జపం చేయాలి, సాధన చేయాలి అంటే ఎవడు చూడొచ్చాడు వాళ్ళందరినీను, ఏం చేస్తే ఏమొస్తుంది అని. అంటే వీడు ఇప్పుడు సైన్స్ తెలిసి కాదన్నాడా? కాదు, బద్ధకంతో కాదన్నాడు. దానికి వాడు మాట్లాడి ఎలా మాట్లాడుతున్నాడు? పెద్ద ఒక అణుధార్మిక శాస్త్రవేత్తలాగా, పెద్ద విజ్ఞాన శాస్త్రవేత్తలాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బద్ధకిష్ఠులు మూర్ఖులు మాట్లాడే ఈ సైంటిఫిక్ లాజిక్లు అన్నీ ఇలాగే ఉంటాయి. వీళ్ళని దుర్మేధలు అంటారు. కుతర్కాలు చేయడాన్ని, వితండవాదాలు చేయడాన్ని వీటంటే దుర్మేధలు అంటారు. అశ్రద్ధ, దుర్మేధ ఏం చేస్తుంది? తపస్సుని పతనం చేస్తుంది. ఇది రెండు తెలుసుకుంటే చాలు. అది ఏమాత్రం అంకురిస్తున్నట్టు కనిపించినా వాడిని తుంచడానికి ప్రయత్నించుకోవాలి. అది ఈ కథలో మనం గమనించవలసిన విషయం. ఇందులో ఏది జరిగినా మన లోపలికి ఎన్ని రకాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ చెప్పిన దేవతలు పాపరూప రోగరూప దేవతలు పేర్లు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అక్కడ చాలా వివరాలు ఇచ్చాడు, చెప్తే భయం వేస్తుంది. నేను చెప్పలేదు కానీ ఎన్ని రకాల దేవతలు ఉన్నారు. అవేవో ఈశ్వరుడు పేర్లు చెప్పుకుంటే పుణ్యమైన వస్తుంది, వాటి పేర్లన్నీ చెప్పి భయపెట్టడం ఎందుకని నేను చెప్పలేదు. అన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని రకాలు కూడాను మనలోకి ప్రవేశించేస్తాయి. అశ్రద్ధ, దుర్మేధ అనే రెండు విండోస్ ఓపెన్ అయ్యాయా, ఇవన్నీ మీదకు వచ్చేస్తాయి. ఇవన్నీ మీదకు వస్తే బుద్ధి సరిగ్గా పనిచేయదు. వాడికి ఏది చెప్పినా వాడిని ఎవ్వడూ బాగు చేయలేడండి. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అనే మాట మనకు అక్కడ పుట్టింది. అందుకే దుర్మేధ అశ్రద్ధ అనేటటువంటివి ప్రవేశించగానే విడిచిపెట్టే శత్రుద్రం దాంతో వచ్చే. అంటే శ్రద్ధతో సుమేధతో, అక్కడ మళ్ళీ మేధ ఉంది, శ్రద్ధతో చక్కని విచారణతో. అక్కడ మేధ అని ఎందుకు చెప్పారంటే విచారణ, శ్రద్ధాపూర్వకమైన విచారణతో, చింతనతో మేధను పనిచేయించాలి. అదే గురుగారు చెప్పారు కదా అని చేయడం శ్రద్ధ ఎలాంటిదో, మేధను పనిచేయించడం, భావించడం, చింతించడం, జ్ఞానం, ఇదంతా బుద్ధికి సంబంధించిన పనులు. ఇవన్నీ వినియోగించాలి. అందుకే శ్రద్ధ, మేధ ఈ రెండింటిని కలబోసి మనం రుద్రాన్ని జపించాలి. ఎప్పుడైతే శ్రద్ధ లేదో వాడు తరించిన విషయం పరమాత్మే చెప్పాడు గీతలో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. ఆ శ్రద్ధ తత్పర సంయతేంద్రియ, ఎంత గొప్ప మాట చెప్పాడండి. ఎలా తయారు చేస్తున్నాడు కృష్ణుడు అక్కడ? సాధన కోసం మనం ఏదైనా గ్రంథం చదవాలండి,
అంతేగాని చెప్పిన వెంటనే లోకం ఎంత బాగా చెడిపోతుందండి, ఇవన్నీ గ్రహించట్లేదు అని వెంటనే పుస్తకం రాస్తాం. గ్రహించట్లేదు సరే, అదే మనం ఎంత ఆచరిస్తున్నామని. అందుకు అధ్యయనం చేయాలి. శ్రద్ధావాన్ తత్పర సంయతేంద్రియ, మూడు చెప్తున్నాడు ఇక్కడ. తత్పర, ఆ పరమాత్మ యందు పరత్వ బుద్ధి కలిగి ఉండుట, సంయతేంద్రియ ఇంద్రియములను నిగ్రహించుకొనుట, తత్పర సంయతేంద్రియ. అటువంటి ఈ మూడు లక్షణములు ఎవరికుంటాయో వాడికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం, ఆ జ్ఞానం వల్లనే పరమమైన శాంతిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి, ఎప్పుడు? అచిరేణ అధిగచ్చతి, చాలా తొందరగానే వాడికి లభిస్తుంది. అందుకు ఎవడయ్యా నశించిపోతాడంటే, అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి అని చెప్పాడు. అజ్ఞుడు, అశ్రద్ధధానుడు, సంశయాత్మకుడు వీళ్ళు నశించిపోతాడు. అందుకు శ్రద్ధతో మేధతో మనం అజ్ఞానాన్ని, అశ్రద్ధని, సంశయాన్ని వదులుకుని సాధన చేయాలి. ఇది చెప్పుకోవడం కథ యొక్క ప్రశస్తో రుద్రం యొక్క ప్రశస్తో చెప్పుకోవడానికి కాదు, సాధన ఎలా చేయాలి అనేటువంటి విషయానికి కూడా మనకు సహకరిస్తుంది. అందుకే రుద్రంలో మనం వింటే చాలు, ఇప్పుడు ఇక్కడ విని ప్రారంభిస్తామంటే రేపటి నుంచి అనుకోనక్కర్లే, వినడమే సాధన అని శ్రద్ధ మేధతో వింటే ఆ సాధనే సిద్ధవుతుంది. అచిరేణ అధిగచ్చతి, వెంటనే వస్తుంది. పరమేశ్వరుడు చాలా వెంటనే ఫలిస్తుందండి ఆయన్ని కానీ మనం ఆశ్రయిస్తే, అందులో ఏమీ సందేహం లేదు. సందేహం పడకూడదు. అందుకే మనకి విద్యారణ్యులు వాళ్ళు శంకర విజయం రాస్తూ గొప్ప మాట చెప్పారు. ఏమనంటే, ఆదిశంకరుల్ని కన్న తండ్రి శివగురువు ఆర్యాంబ, ఆ శివగురువు సంతానం లేదని బాధపడుతున్నట్ట. అప్పుడు ఆర్యాంబ ఒక మాట చెప్తుంది, పరమేశ్వరుని ఆరాధిద్దామని. ఆరాధిస్తే ఫలిస్తుందా అనే సందేహాన్ని వెలిపుచ్చలేదనుకోండి, కానీ ఆమె సమాధానం చెప్తోంది, శివుణ్ణి ఆరాధించితే తప్పకుండా ఫలిస్తుంది. ఎలాగా అంటే, ఆయన వైపు చేసే ఏ ఆరాధన కూడా ఒట్టిపోదు. ఎందుకు? సార్థకమైన అమోఘమైన పరమేశ్వరుడు కోసం చేస్తున్నావు కనుక అది అమోఘంగా ఫలిస్తే వ్యర్థం కాదు అని గొప్ప మాట చెప్తుందండి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, విద్యారణ్యులు ఇచ్చిన గొప్ప మాట అది. నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే, దేవతల్లో జడత్వం లేదండి, మనుష్యుల్లోనే జడత్వం అన్నది. ఈ జడత్వంతో కూడుకున్న అజ్ఞానం, అశ్రద్ధ, దుర్మేధ ఇవన్నీ మనుషులకు కానీ దేవతలకు జడిము లేదు. అందుకే నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నాది మొర వినలేదా అంటే వినకుండా ఉండాను. కానీ జడత్వమా? పూర్ణ చైతన్యుడు, ఆయన వింటూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు ఏది కావాలో అది చేసి తీరుతాడు. అది శ్రద్ధ అంటే. ఆ మాట చెప్పింది ఆ అమ్మ, నో దేవతాసు జడిమా జడిమా మనిషే. ఆ నో దేవతాసు జడిమా అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవతల్లో జడత్వం లేదు, పూర్ణ చైతన్యమైన వారు, వారు తప్పకుండా స్పందిస్తారు, అనుగ్రహిస్తారు. అందుకే అచిరేణ అధిగచ్చతి, తప్పకుండా సాధనానుగుణమైన ఫలం లభిస్తుంది సుమా. అందుకు సకలము పాపములకు కూడా ప్రాయశ్చిత్త సాధనం ఏది అంటే ఈ రుద్రమని. ఇప్పుడు పురాణాలు ఎలా చెప్పాయో చెప్పేశాం, ఉపనిషత్తులు ఎలా చెప్పాయో చెప్పాం, ఇక ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే, అనేకమైన కర్మలు చెప్తుంటాయి, ఆ కర్మల్లో వచ్చే లోపాలు ఎలా పూరించాలో ప్రాయశ్చిత్త విధానాలు చెప్తుంటాయి. అన్ని ధర్మశాస్త్రములు ప్రాయశ్చిత్తంగా చెప్పినది రుద్రాన్ని. అది విశేషం. రుద్రం ఎన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చో చూడండి. తను ప్రాయశ్చిత్తంగా చెప్పే మద్యం పీత్వా గురుదారాంశ్చ గత్వా స్థేయం కృత్వా బ్రహ్మ హత్యాంచ కృత్వా భస్మచ్ఛన్నో భస్మశయ్యాశయాను రుద్రాధ్యాయి ముచ్యతే సర్వ పాపైహి. ఈ పాపములు లిస్టు చెప్పి ఈ పాపముల నుంచి పోగొట్టగలిగే శక్తి రుద్రానికి ఉంది సుమ. అంతేకాదు వేద మేక గుణం జప్త్వా తదన్నైవ విశుద్ధ్యతి. వేదం అంతా చదివితే ఆ రోజంతా అప్పుడు ఆ రోజుకు శుద్ధమవుతాడు. కానీ రుద్రైకాదశిని జప్త్వా తత్క్షణాదేవ శుద్ధ్యతి, రుద్రేకాదశిని జపించిన క్షణంలోనే శుద్ధత లభిస్తుంది సుమా. ఎలాగయ్యా అంటే, గొప్ప ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ సూత సంహితలో. వృక్షస్య మూలసేకేన శాఖా పుష్యంతి వయ్యథ శివే రుద్రజపాత్ ప్రీతే ప్రీతాయేవాస్య దేవత అతో రుద్రజపాదేవా భుక్తిముక్తి ప్రసిద్ధ్యతి. అయ్యా, ఒక చెట్టుని చక్కగా వికసింపజేయాలి అన్నా, శక్తినివ్వాలన్నా దాని మూలానికి ఎలా నీళ్లు పోస్తామో రుద్రం జపించే చాలు, సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. విశ్వమంతా నిండిపోయిన వాళ్ళు దేవతలు,
విశ్వమంతా నిండిపోయిన దేవతలు మనల్ని అనుగ్రహించాలంటే ఒక్క రుద్రం చెప్తే చాలట, దేవతలందరూ కూడా మన ఎడల సుమనస్కులై అంటే సౌమనస్య భావం ప్రేమభావం కలిగి అనుగ్రహిస్తారు అని చెప్పి రుద్రం జపించడం వల్ల సమస్త భూమండలాన్ని శివునికి సమర్పించినటువంటి పుణ్యం లభిస్తుంది. అది విశేషం. ఏదైనా అర్పిస్తే కదనే దేవత సంతోషిస్తుంది అంటే ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి. ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో, అనుశాసనిక పర్వంలో, ఇతరత్రా కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమనే ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒక చోట. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతూ ఉన్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థ్యనో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థ్యనోపి వా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా, మోక్షాన్ని కోరేవారైనా, ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళకి గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు? దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేద మాటకు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకేం కావాలో అమ్మకి తెలుసు. అందుకే అన్నీ చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేదమాత్రం. అందుకే ఏంటంటే అయ్యా జీవులకి రెండు కావాలి, ఒకటి ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం, ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్, ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంతమంత శరణముపగమ్య ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం. బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరేలేదు, పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలిన దాని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్నీ ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. అవత వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నాయో ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించిన తప్పులేదండి, ఏం తప్పులేదు. అయ్యా నాకు ఏదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నారు, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రం చెప్పుకోవాలి.

మాటీవీలో ఇప్పటి వరకు ప్రసారమైన ద్వాదశ జ్యోతిర్లింగాల మహత్యం 12 ఎపిసోడ్లు 6 విసిడీలుగా ఋషిపీఠం వారి వద్ద లభ్యమగును. మరియు శాంతి అనుశాసనిక పర్వాలు, శివలీలామృతం, రుద్రాభిషేకం విసిడీలు, శివపదం 1, 2, 3 భాగాలుగా ఆడియో సీడీలు, క్యాసెట్లు లభించును. వివరాలకు ఋషిపీఠం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ 0402765859 9444001091.

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: భీమేశ్వరుడు జ్యోతిర్లింగాల్లో డాకిన్యాం భీమేశ్వరం అన్నప్పుడు డాకినిలో భీమశంకరుడు అనేటటువంటి జ్యోతిర్లింగం ఉన్నది అన్నాం. ఇదేమో మహారాష్ట్రలో పూనాకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అన్నాం. అయితే అది కాదు, మనకి ఆంధ్రాలో ఉన్నటువంటి గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వరుడే ఈ జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి వాడు అని చెప్పేసి మనకు చెప్పబడుతూ ఉన్నది. పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసినటువంటి ప్రాంతమే ఈ రోజున ద్రాక్షారామం అని చెప్పబడుతోంది. వ్యాసుడు కాశీపట్నంలో ఉన్నప్పుడు ఒకసారి 7 రోజుల పాటు అసలు భోజనం అనేది చేయలేదు. ఏ ఇంటికి వెళ్ళినా సరే భిక్ష అనేది ఎక్కడా దొరకలేదు. అందుచేత శిష్య సమేతంగా ఉపవాసం ఉండిపోయాడు. చివరికి 8వ రోజున భిక్షకు బయలుదేరాడు. ఆ రోజున కూడా ఆయనకు తినడానికి ఏం దొరకలేదు. అతడు 7 రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాడు. దాంతో వ్యాసుడికి కోపం కట్టలు తెగిపోయింది. ఇక లాభం లేదు అనుకుని కాశీపట్నాన్ని శపించాలి అని అనుకున్నాడు. ఇంతలో ఒక వాగిట్లో ముత్తైదు నుంచుని వ్యాసుడిని రమ్మని పిలిచింది. వ్యాసుడు ఆ వైపుకెళ్లాడు. స్వామి, తమరు శిష్యసమేతంగా మా ఇంటికి భిక్షకు రండి అంది. మహదానందం చెందాడు వ్యాసుడు. చీకట్లో చిరుదీపం దొరికినట్టయింది. శిష్య సమేతంగా ఆ ఇంటికి భిక్షకు వెళ్లాడు. ఇంట్లోకి అడుగు పెట్టాడు. వ్యాసుడు అతని శిష్యులు అందరూ కూడా పొయ్యిలో పిల్లి లేవలేదు, చడీ చప్పుడు లేదు. భోజనాలకు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆనవాలు కూడా ఏం లేదు. అందరి ముఖాల్లోనూ దిగులు విచారం అంతా కనిపిస్తోంది. ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో ఇంటావిడొచ్చి, స్వామి, మీ అనుష్ఠానం కానిచ్చి భోజనాలకు లేవండి అంది. ఇంతవరకు బానే ఉంది, ఏం చేయాలి? లేస్తాం, లేచి ఏం చేయాలట? మీరు ఏ రకమైన ఏర్పాట్లు చేయలేదు. సరే కానీ చూద్దాంలే అని చెప్పేసి అందరూ లేచారు, స్నానం చేశారు, సంధ్యావందనం పూర్తి చేసుకున్నారు. ఇంటి ఆవరణలో పేటలైతే వేశారు, ముత్తైదులు ఆకులేశారు, వడ్డన్లు చేస్తూ ఉన్నారు. ఇదెట్లా సాధ్యమైంది? ఇందాక క్షణం క్రితం చూస్తే ఏమీ లేదు, అంతా నిపచ్చ నిరామయంగా ఉంది. మరి ఇప్పుడేమో వాళ్ళు వడ్డన్లు చేస్తూనే ఉన్నారు, ఇది ఎలా జరుగుతోంది? అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు, ఆవురావని తింటున్నారు. ఆ శిక్షగణం అంతా కూడా 7 రోజులుగా వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు. దొరికిందే తడవుగా వాళ్ళు భోజనాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ ఇంటి ఆవిడ ఎవరు? ఈవిడ సాక్షాత్తు ఆ విశాలాక్షయదేవి తప్పించి ఇంకెవరూ కాదు అని అనుకున్నారు. ఇంతలో సతీ సమేతంగా ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి, బాధరాయణా అని, నువ్వు ముక్తక్షేత్రమైనటువంటి కాశీని శపించబోయావు, ఇది న్యాయమేనా అంది. ఇంతలో ఈశ్వరుడు కోపద్రిక్తుడై వ్యాసుణ్ణి, నువ్వు కాశీ వదిలిపెట్టి వెళ్లిపోవాల్సింది అన్నాడు. ఆయన ఈశ్వరుడి యొక్క పాదాల మీద పడి ఈసారి క్షమించమని చెప్పేసి వేడుకున్నాడు. లాభం లేకపోయింది. శివుడు కాస్త అంతర్ధానమైపోయాడు. పార్వతి మాత్రం, బాధరాయణ, దక్షిణ కాశీ అన్న పేరున్నటువంటి గ్రామం ఉన్నదయ్యా ద్రాక్షారాము, అక్కడికి వెళ్లి భీమేశ్వరుని పూజించి తరించు, నీకు శుభం జరుగుతుంది అన్నది. చేసేది లేక వ్యాసుడు దక్షిణ కాశీకి వచ్చాడు. అదే ద్రాక్షారాము. ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ చెప్పినటువంటి భీమేశ్వరుడు లేదా భీమశంకరుడు అంటే ఇక్కడ ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వరుడే తప్పించి అక్కడ డాకినీలో ఉన్నటువంటి భీమేశ్వరుడు కాదు. కాబట్టి ద్రాక్షారామమే ఇక్కడ జ్యోతిర్లింగము ఉన్నటువంటి స్థానము అని చెబుతూ ఉన్నారు మన వాళ్ళు. ఇంతవరకు శివారాధన అనే ఈ ప్రవచనాలను అత్యంత భక్తి శ్రద్ధలతో విన్నటువంటి మీకందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని, సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపులు అవధూత దత్తపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా ఆ పరమేశ్వరుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సదా మీ మీద ప్రసరించాలి అని, మీకందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సిరి సంపదలు, భోగ భాగ్యాలు ప్రసాదించాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్ సత్.
2: ఇంతవరకు ఈ ప్రవచనాలను మీకు అందించిన వారు స్వామి పరమానందనాథులు, మైసూర్ అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, కనకాభిషేక గ్రహీత, గండపిండేర సన్మానిత, సువర్ణ ఘంటా కంకణ, శ్రీవిద్యా రత్నాకర, శ్రీవిద్యా విశారద, డాక్టర్ ప్రోవి పార్థసారథి గారు, అసోసియేట్ ప్రొఫెసర్, శాతవాహన కళాశాల, విజయవాడ.
3: ఓం నమః శివాయ.
4: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
3: ఓం నమః శివాయ.

అనోయత్తు దేవచనః గుహాకారమాకులోకం ప్రదేశ్య సరసేన్యత్త నిరసంభరంతః సరంజీలేమ సరదస్తయాః ఓర్జం పృథివ్యాకులమాభరంతః సరంజీల

ప్రజాభ్యోజం ప్రజాభ్య సూర్యంగేభ్యోరీ లోకం వ్యర్థిమాపవింతే గుహాప్రవిష్టాంశ మధ్యే అస్ేదం విహతమాధరంత అసంవక్కారమస్యా.

అర్థేర్యక్తమిరలంబరం సరంజీవేవ సరదస్వీరా ఊర్జ పృథివ్యాభ్యుత్సిలోహి అనస్పదే ధనవయుతోహిరోహ ప్రజావయమిషమోర్జం మదంత కాయత్వేన సభిరామదేవ గాయత్రియా క్రియమాణస్థిరస్థే కర్ణమవదత్రీయస్థే దివోషి సోయం కర్ణస్వామవర్ణాభ్యజాత అతోహనామిలోమేషస్యావరుధ్యై ఏనానాం బ్రహ్మపాదం వదతాన్యత్ ఉపాసనో శుశ్రమావే శిశోగే తోమామావిషత బ్రహ్మవర్చనం తద్బ్రహ్మరగ్యసాక్షాత్మసమయ ప్రజాపతి సాయ సమేకంశాంతేదాంభ్యహం శక్తయ్రహ్మాచ్చాదేదయా ప్రభాయి ప్రత్యేకాంతృ

ఆశ్విన హవ్యాశిరోదనా ఉమత్వాగ్నే హవిష్మనే హృదాశేర్యంతు హర్యణ నిరస్త సమిధో సమా.

0: నమస్తే
1: విశ్వరాజ్ఞోజిష్యోధయోజిఘృతప్రదీపృతయోజిఘ్నప్రదీపృతయోజిఘ్నైస్తమిఘృతాన్నం ఘృతప్రదస్వాధరిగోదహంతి ఘృతం జీవన్ ఘృతయోజిఘృతప్రదీపృతయోజిఘ్
0: ఘతమేత్వాముఖాయ్యూషిదేవృత్రమేక్షరాజిమం వరుద్రయాకం ద్విపాతి ఘతప్రవేగం వరదస్థోరం హజ్యం మిత్రం న సమిధానలించాలో అక్రో విలసే సుత్రవర్ణాముదురోజకం సదేయం.

హనవాదీయేతం శరుణేనాం అంతర్వక్ీలం జాతమే దృతం అధ్వరాజనేత పూర్వకా

గర్భంతసాంతేవహందే సచ్చైరం విభృత క్షీరంజనయ్యేవ్రాగ ప్రజనిష్యే ప్రజనిష్య ప్రజగా ప్రజగద్బ్రహ్మవర్గదే సువర్గే.

ఆమ్యహం ద్వాదశేతరభువనస్యేతవతో అగ్నిశ్వత్వాహం సమీగర్భాగ్రయోమయో అయం తేజోజరిత్రికరోజాతోరోజానోహ అసానోమధ్యయాలయం హవేషీకృతాయ నూతనా అనాదిమో

ఏమనసః అంతరాధ్యామాషి సాసంధికాధిగంతమానా చింద్రమివేవాసంవిశంతు దివస్వామీర్యేణ దివ్యైమహిమ్నా అంతరిక్షోషేణ సర్వశుమాదే అవీరనందము సంవత్స అశ్రయమానం కరణం వేదుజంభం సశస్వసారో అగ్నవస్త్రమీచే కుమారుండం జాతమభిరగుణపంతాం ప్రజాపదేత్వా ప్రాణేనాభిప్రాణి ఓమక్షపోషేణ పక్ష్యం దీర్ఘాయిత్వాగరసారాయ శరణం ధరధ్యాయుషే దేవాత్రైముణ్యాయ అహం పదప్యమదభిత్వమేత సమాజయో

ృష్టమాధిపత్రమిష్టమనుష్యేషు సప్తే ప్రయాణోజ్ఞే విధమానే ధనపృథివ్యా.

ృష్ణోజాతవేదాగరశ్మీ విక్రమస్వమహాగుంపగేమాధేభ్యోగేషుజాగే హేషన్ నిమోషిలం బభూవతు

అదర్వేదక్షేత్రిక్షిణ అదర్వగజుమ్మే కుర్మాయ అసమున్నయోషీతన అవిహర్ణ్యదంకణ షడ్జ

పత్నిమంతం మే గోపాయ శ్రమయత్రైలిజాజస్ సామాన్యోర్గుంజే కారిత్రైరమసాదా మధుస్

ఏకం సంవత్సరస్య పక్షేరన్వత్సరస్య పక్షేమాచ్యయుహంతే పక్షసే మధ్యమం ప్రపుంశమభిసమాగచ్చే ఏకం సంవత్సరస్య పక్షసే వాచేత్యమభిసంసన్వంతే ఆచ్యమాచ్యంతే ఏక

హైవాన్లోకానభ్యనయత్ సో లోకోనభిజామీత సంయకర్మా భూత్వాభ్యనయత్ సద్వైరేశ్వరర్మణో విచ్యత్.

ఆదేకృషేణ ఆదిత్యమిదముత్తమం సువర్గం లోకమారోహయన్ సవాదేకృషేణ శిగుంశ

శృంగోరుపృష్టం శ్రీకర్ణమ్మ భాగోమ అదైతాని పరాణి పరేదేవాయన్ పరత్వం పారయన్ జయనం పరాణి హరేం వేద

ఏ కాజ్ఞాప్యతేమానపంచే యజ్ఞోదే విష్ణు యజ్ఞమేవానుబంధే ప్రతిష్ఠి.

సహస్రం పంచవింశత్వమాభవతిశబ్దమారం కరిపాయేతం సంవత్సరేత్రాచారదన్నం పంచవింశమభవతి మధ్యదక్షియతే మధ్యదోన్నమధిదం జినోతి అథో మధ్యదే ప్రజాధామోధ్యేయతే అధైర్వాజునం ప్రదక్షియతే తస్వాదంతే ప్రజాస్వే సందే అంతరక్షియతే

ప్రాణుపయంజలి నశ్యతోపతిష్టతి పంచదశోరణ్య పక్షో భవతి సప్తదశోరణ్య సత్వాన్వయాగ్యన్యపరమైభవ్యావర్తన్ పంచవిపుంశాత్మా సత్వాన్మధ్యపరిష్టాంశం వచ్చం శివదారత్వం నిష్పతిష్ట

కల్పసత్యమభిజయ్యాల్పసత్యమభిజయ్యాల్పసత్యమభిజయ్యాల్పసత్యమాపరాజే.

ధ్యాయంతేవాత్తమే బ్రాహ్మణస్ సూద్రశ్రమక్షేవ్యాయచ్చేదేవ్రాహ్మణ అసూర్య శూద్ర దివేరాత్మూతమ్రూయాద్రావీ కారణ జనేషు భూతమత్రం నిత్యం జర

0: ఆల్ దిస్ పుణ్య ఆర్ పాపా విత్ యూ, డోంట్ ట్రబుల్ మీ లైక్ దట్. స్వరస్వాహి మీన్స్ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమగచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ. Thank you.

అధిపతయో విషికాస కపర్ధినః. సో ఫైవ్ టైమ్స్ కపర్ధి మీన్స్ ద వన్ హూ హ్యాస్ ద మ్యాటెడ్ లాక్స్ ఆఫ్ హెయిర్ ఆన్ హిస్ హెడ్ అండ్ ఫైవ్ టైమ్స్ ఇట్ కమ్స్ కపర్ధి. జటి ఈజ్ వెరీ రిలేటబుల్ టు కపర్ధి, ద వన్ హూ ఈజ్ హ్యావింగ్ ద మ్యాటెడ్ లాక్స్ ఆఫ్ హెయిర్. సో ఫైవ్ టైమ్స్ ఇట్ కమ్స్ ఇన్ రుద్రం. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఇన్ మహాభారత ఇట్ సెల్ఫ్ కృష్ణ అడ్రస్సెస్ మెనీ టైమ్స్ మహాదేవ ఇస్ కపర్ధి. సో వీ సా దిస్ దిస్ ఎపిసోడ్ వాసుదేవ, వెన్ భీష్మ రిక్వెస్ట్ కృష్ణ టు రిసైట్ ద గ్లోరీస్ ఆఫ్ లార్డ్ శివ, హీ సేస్ శుశ్రూషద్వం బ్రాహ్మణేంద్రాస్ త్వం చ తాత యుధిష్ఠిర త్వం చాప గేయ నామాని శృణుష్వేహ కపర్ధినే. ఓ యుధిష్ఠిర, ఓ ద పాండవాస్, హియర్ ద గ్లోరీస్ ఆఫ్ దట్ పర్సనాలిటీ నేమ్డ్ కపర్ధి. దట్ ఇన్ అనుశాసన పర్వం 14th chapter, 26th verse. And then again, when Durvasa Maharshi went once, he comes to Dwaraka. Rukmini and Krishna serve him like a servant and servant maid, and then he becomes satisfied. And then he shares the foremost of all secrets. And what is the foremost of all secrets? Knowledge of Shiva only. And that again, Krishna shares that to Yudhishthira. So when he starts remembering, when he starts reciting the conversation that he had with Durvasa Maharshi when he came to Dwaraka, when he starts sharing that to Yudhishthira, he says, Hantate katayishyami namaskritva kapardine. Okay, and then he says, oh Yudhishthira, that is actually the greatest secret that Durvasa Maharshi shared to me. But before that, let me namaskritva kapardine, let me venerate that personality named Kapardhi and then start reciting his glories. So that's another interesting thing, topic that comes again in the Anushasana Parvam 160th chapter. We can take that up after the episode of Upamanyu Maharshi. And then Veerabhadra. Veerabhadra is a Shiva Gana. Where does he come from? He comes from one of the hair lockets of Mahadeva. The hair lockets of Mahadeva are so powerful. Mahadeva heard about the Daksha Yajna. And what happened to Sati Mata, he just pulls one of his hair lockets and then puts it down, and then from that Veerabhadra arises. No one could face the wrath of Veerabhadra. Veerabhadra, being a Shiva Gana, was able to destroy everybody, including Brahma, Narayana and Indra. We saw that. So he comes from the hair locket of Mahadeva, Kapardhi. So that is about Jati. Charmi, interesting, another interesting name. Charmi means one who is covered with the skin. One who has the skin as his garment. So what is this skin? So this can be interpreted in many ways. So there are various Upabrahmanams, because the Puranas talk about Mahadeva having the skin of the tiger as his garment, the skin of deer as his garment, the skin of elephant as his garment, the skin of the man lion, that is Narasimha, as his garment. So we can interpret in this in any way. And also this reminds me of Krittivasa.

0: ஓம் நம சிவாய். டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம்.ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹாவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய்.
1: ஓம் அத பஞ்சமோத்யாய பிந்து கசத்கதி சௌனக உவாச்ச சூத சூத மகாபாக தன்யஸ்தம் சிவ சக்ததீஹி ஸ்ராவிதேயம் கதா அஸ்மாகம் அத்புதா பக்தி வர்தினி தத்ர கத்வா கிம் சகார சஞ்சுலா பிராப்த சத்கதிஹி தத்வம் வத விசேஷேன தத்பதே ச மகாமதே. சூத உவாச்ச சா கதாசித் உமாம் தேவீம் உபகம்ய பிரணம்ய ச சுதுஷ்டாவகரோ பத்வா பரமானந்த சம்ப்ளுதா சஞ்சுலோவாச கிரிஜே ஸ்கந்த மாதஸ்தம் சேவிதா சர்வதா நரைஹி சர்வசௌக்ய பிரதேசம் புப்ரியே ப்ரஹ்மஸ்வரூபினி விஷ்ணு ப்ரஹ்மாதிபிஹ் சேவ்யா சகுணா நிர்குணாபி ச த்வமாத்யா ப்ரகிருதி சூக்ஷ்மா சச்சிதானந்த ரூபினி ஸ்ருஷ்டி ஸ்திதி லயகரீ த்ரிகுணா த்ரிசுராலயா ப்ரஹ்ம விஷ்ணு மஹேஷானாம் சுப்ரதிஷ்டா கராபரா. சூத உவாச்ச இதி ஸ்துத்வா மகேஷீம் தாம் சஞ்சுலாம் ப்ராப்த சத்கதிஹ் விரராமனத ஸ்கந்தா ப்ரேம பூர்ணா ஸ்ருலோச்சனா ததஸ்ஸா கருணாவிஷ்டா பார்வதி சங்கர பிரியா. தாமுவாச்ச மகாப்ரீத்யா சஞ்சுலாம் பக்தவத்ஸலா. பார்வத்யுவாச்ச சஞ்சுலே சகி சுப்ரீதா நயா ஸ்துத்யாஸ்மி சுந்தரி கிம் யாச்சசே வரம் ப்ரூஹி நாதேயம் வித்யதே தவ. சூத உவாச்ச இத்யுக்த்வா சா கிரிஜயா சஞ்சுலா சுப்ரணம்யதாம் பர்யபிரச்சத சுப்ரீத்யா சாஞ்சலிர் நதமஸ்தகா. சஞ்சுலோவாச்ச மம பர்த்ராதுனா க்வாஸ்தே நைவ ஜானாமி சத்தத்கதிம் தேன யுக்தா யதாஹம் வை பவாமி கிரிஜேநகே ததைவ குரு கல்யாணி கிருபயா தீனவத்சலே. மகாதேவி மகேஷானி பர்த்தா மே ருஷலீபதி மத்தஃ பூர்வம் ரதஃப் பாபி நஜானே காம் கதிம் கதஃ. சூத உவாச இத்யாகர்ண்ய வசஸ்தஸ்யாம் சஞ்சுலாயா ஹி பார்வதி. பிரத்யுவாச்ச சுசம்ப்ரீத்யா கிரிஜா நய வத்ஸலா. கிரிஜோவாச்ச சுதே பர்த்தா பிந்துகா க்வோ மகாபாபீ துராஜய வேஸ்யா போகி மகாமூடோ மிருத்வாச நரகம் கத. புக்த்வா நரக துக்கானி விவிதான்யமிதாஹ சமாஹ பாபசேஷேன பாபாத்மா விம்பே ஜாதஸ் பிசாசக இதானீம் ரபி சாசோஸ்தி நானா க்லேஷ சமன்வித தத்ரைவ வாத புக்துஷ்ட சர்வ கஷ்டவஹ சதா. சூத உவாச்ச இதி கௌர்யாவதஸ்ருத்வா சஞ்சுலா சா சுபவ்ரதா பதி துக்கேன மகதா துக்கிதாசீத தாகில சமாதாய ததஸ்சித்தம் சுப்ரணம்ய மகேஸ்வரீம் புனஃ பப்ரச்ச சா நாரீ ஹ்ருதயேன விதூயதா. சஞ்சுலோவாச்ச மகேஸ்வரி மகாதேவி கிருபாம் குரு மமோபரி சமுத்தரபதிம் மேத்ய துஷ்டகர்மகரம் கலம் கேனோபாயேன மே பர்த்தா பாபாத்மா சகுபுத்திமான் சத்கதிம் ப்ராப்னுயா தேவி தத்வதாசு நமோஸ்துதே. சூத உவாச்ச இத்யாகர்ண்யவசஸ்தஸ்யா பார்வதி பக்தவத்ஸலா. பிரத்யுவாச்ச பிரசன்னாத்மா சஞ்சுலாம் ஸ்வசகீம் ச தாம். பார்வத்யுவாச்ச சுணுயாத் யஜிதே பர்த்தா புண்ணியாம் சிவகதாம் பராம் நிஷ்டீர்ய துர்கதிம் சர்வாம் சத்கதிம் ப்ராப்னுயாதிதி இதி கௌர்யாவச்ச ஸ்ருத்வா அமிர்தாக்ஷரமதாதராத் கிருதாஞ்சலிர் நதஸ்கந்தா பிரணநாம புனஃப் புனஃ தத்கதா ஸ்ரவணம் பர்த்து சர்வ பாப விசுத்தயே சத்கதி ப்ராப்தயே சைவ ப்ரார்த்தயாமாச தாம் ததா. சூத உவாச்ச தயா முஹுர்முஹுர் நார்யா ப்ரார்த்தியமானா சிவ பிரியா கௌரீ கிருபான்விதாசீத் சா மகேஷி பக்தவத்ஸலா. அத தும்புருமாஹூய சிவசத்கீர்த்தி காயகம் பிரீத்யா கந்தர்வராஜம் ஹி கிரி கன்யேதமப்ரவீத். கிரிஜோவாச்ச ஹே தும்புரோ சிவ பிரீத மம மானசகாரக சஹானயா விம்பியஜைலம் பத்ரம் தே கச்ச சத்வரம் ஆஸ்தே தத்ர மகாகோர பிசாச்சோ அதிபயங்கர தத்வ்ருத்தம் ஸ்ருணு சுப்ரீத்யாதித சர்வம் ப்ரவீமிதே புரா பவே பிசாச்ச பிந்துகாஹ்வோ பவத்விஜ அஸ்யா நார்யாபதிர் துஷ்டோ மத்சக்யா வ்ருஷலீபதி ஸ்நான சந்தியா க்ரியாஹீனோ அசௌச क्रोध विमूढधीः दुर्भक्षो सज्जन द्वेषी दुष्परिग्रह कारकः हिंसक शस्त्रधारी च सव्यहस्तेन भोजनी दीनानां पीडक क्रूरः परवेश्म प्रदीपकः चाण्डालभिरतो नित्यं वेश्या भोगी महाकलः स्वपत्नीत्याकृत्पापी दुष्टसङ्गरतस्तदा तेन वेश्याकुसङ्गेन सुकृतं नाशितं महत् वित्तलोभेन महिषि निर्भयाचारिणी कृता आमृत्योऽस दुराचारी कालिने धनं गतः ययौ यमपुरं घोरं भोगस्थानं हि पापिनां तत्र भुक्त्वा स दुष्टात्मा नरकानि बहूनि च इदानीं स पिशाचोऽस्ति विन्ध्येद्रौ पापभुक्खलः तस्याग्रे परमां पुण्यां सर्वपापविनाशिनीं दिव्यां शिवपुराणस्य कथां कथय यत्नतः धृतं शिवपुराणस्य कथा श्रवणतः परात् सर्वपापविशुद्धात्मा हास्यति प्रेततां चतः मुक्तं च दुर्गतेस्तं वै बिन्दुकं त्वम्भिषाजकं मदाज्ञया विमानेन समानय शिवान्तिकं सूत उवाच इत्यादिष्टो महेशान्यां गन्धर्वेन्द्रश्च तुम्बुरुः मुदेतीव मनसि भाग्यं निजमवर्णयत् आरुह्य सुविमानं स सत्यादत्प्रियया सह ययौ विन्ध्याचले सोरं यत्रास्ते नारदप्रियः तत्रापश्यत् पिशाचं तं महाकायं महाहनुं प्रहसन्तं रुदन्तं च वल्गन्तं विकटाकृतिं बलाज्जग्राहतं पाचैः पिशाचं चातिभीकरं तुम्बुरु शिव सत्कीर्तिर्गायकश्च महाबलीम् अथो शिवपुराणस्य वाचनार्थं स तुम्बुरुः निश्चित्य रचनां चक्रे महोत्सव समन्विताम् पिशाचं तारितुं देव्याः शासना तुम्बुरुर्गतः विन्ध्यं शिवपुराणं स ह्यद्रिं श्रावयितुं परम् इति कोलाहलो जातः सर्वलोकेषु वै महान् तत्र तच्छ्रवणातायुर्देवर्षयो धृतं समाजस्तत्र परमो अद्भुतश्चासीत् शुभावहः तेषां शिवपुराणस्यागतानां श्रोतुमादरात् पिशाचमध दम्पाशैर्बद्ध्वा समुपवेश्य च तुम्बुरुर्वल्लहीयस्तो जगौ गौरीपथे कथाम् आरभ्य संहितामाद्यां सप्तमी संहितावधि स्पष्टं शिवपुराणं हि समाहात्यं समावदत् श्रुत्वा शिवपुराणं तु सप्त संहितमादरात् बभूवुः सुकृतार्थास्ते सर्वे श्रोतार एव हि स पिशाचो महापुण्यं श्रुत्वा शिवपुराणकं विधूय कलुषं सर्वं जहौ पैशाचिकं वपुः दिव्यरूपो बभूवाचु गौरवर्णसितांशुकः सर्वालङ्कारदीप्ताङ्गत्रिनेत्रश्चन्द्रशेखरः दिव्यं दिव्यवभूत्वा तया स निजकान्तया जगौ स्वयमपि श्रीमां चरितं पार्वतीपतेः तद्वधूम् इति सन्दृष्ट्वा सर्वे देवर्षयश्च ते बभूवुर्विस्मिताश्चित्ते परमानन्दसंयुताः सुकृतार्था महेशस्य श्रुत्वा चरितमद्भुतं स्वं स्वं धामयुः प्रीत्या संशन्तः शाङ्करं यजः बिन्दुगस्वपि दिव्यात्मा सुविमानस्थितः सुखी स्वकान्ता पार्श्वगः श्रीमान् शुशुभे अतीव हस्तितः अध गायन् महेशस्य सुगुणान् सुमनोहरान् स तुम्बुरुर्जगामासु सकान्तः शाङ्करं पदं सुसत्कृतो महेशेन पार्वत्या च स बिन्दुकः स्वगणश्च कृतः प्रीत्या सा भवद्गिरिजा सखी तस्मिल्लोके परानन्दे घनज्योतिषि शाश्वते लब्ध्वा निवासमचलं लभते परमं सुखम् इत्येतत्कथितं पुण्यम् इतिहासम् अघापहम् शिवा शिवपरानन्दं निर्मलं भक्तिवर्धनम् इदं शृणुयाद्भक्त्या कीर्तयेद्वा समाहितः भुक्त्वा विपुलान् भोगान् अन्ते मुक्तिमवाप्नुयात् इति श्रीस्कान्दे शिवपुराणमाहात्ये बिन्दुकसद्गतिवर्णनं नाम पञ्चमोऽध्यायः अथ षष्ठोऽध्यायः ओम्।
2: Om Namah Shivaya. You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
3: ఇది కైవల్యమునికి సంబంధించిన విషయం. సరే, కైవల్యం గొడవ అక్కడుంచుదాం. అసలు ఉన్న జీవితం గురించి ఏం ఆలోచన? ఈ జీవితంలో మనం నిత్యం రెండింటి కోసం గొడవ పడుతూ ఉంటాం. ఒకటి సిద్ధి, రెండవది శుద్ధి. రెండింటి కోసం అనుకుంటున్నాం కానీ చాలామంది ఒక్కదానికోసమే గొడవ పడుతూ ఉంటారు. సిద్ధి, శుద్ధి గురించి ఆలోచనే లేదు ఇక్కడ. కానీ శుద్ధి లేనిది సిద్ధి లేదు. ఎవరైనా నేను శుద్ధుణ్ణి కావాలి అని దేవుడికి నమస్కరించారో లేదో వారిని వారు ప్రశ్నించుకోవచ్చు. నేను పవిత్రుణ్ణి కావాలి, నేను నిర్మలుని కావాలి అని కోరుకోవడం చాలా గొప్ప విషయం. అయితే నిజంగా పాపం పోగొట్టుకోవాలి అనే సంకల్పం కలగాలంటే ఏదో పుణ్యం చేసుకుని ఉండాలండి. అది విశేషం. పాపాలు పోగొట్టుకోవాలని బుద్ధి పుట్టడం చాలా విశేషం. ఉన్న పాపాలు అలాగే ఉంచుకుని కొత్తవి చేసుకుంటూ గడుపుతూ ఏదో మనమే ప్రపంచాన్ని నిర్వహించేస్తున్నామనుకునే అహంకరించేవారు మరికొన్ని పాపాలు ముట్టుకట్టుకుంటూ ఉంటారు. వీటన్నిటినీ పోగొట్టుకోవాలి అంటే ఏది శరణ్యం అంటే రుద్రం శరణ్యం అని చెప్తూ, ఏ శతరుద్రయం అధీతే సో అగ్నిపూతో భవతి. చూడండి ఎంత విశేషం చెప్తున్నారు. శతరుద్రియాన్ని ఎవరు అధ్యయనం చేస్తున్నారో వారు అగ్నితో శుద్ధమైనట్లుగా శుద్ధి అవుతారట. అగ్నిపూత అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే సురాపానాత్పూతో భవతి, వాడు ఎప్పుడైనా త్రాగరానివి త్రాగితే ఆ దోషం నుంచి విమోచన లభిస్తుంది. అంతేగాని చదివేం కనుక మళ్ళీ తాగచ్చని కాదు ఇక్కడ అర్థం. వాడు ఒకప్పుడు తాగిన దోషం పోయి మళ్ళీ ఆ బుద్ధి పుట్టకుండా ఉండడానికి. ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాలంటే ప్రాయశ్చిత్త కర్మ గురించి కొంచెం తెలుసుకోవాలి. ప్రాయశ్చిత్త కర్మ చేయాలి అంటే ఇదిగో వైదికమైనటువంటి ఈ విషయాలు మనం ఆధారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో ప్రాయశ్చిత్తం చేసుకుంటాం చేసిన పాపాలకి. అది ఈ జన్మలోవే కాదు గత జన్మల్లోవే. భగవంతుడు మానవ జీవితం ఎందుకు ఇచ్చాడంటే ప్రాయశ్చిత్తం కోసం ఇచ్చాడట. పురాణాలు చెప్తున్న విషయం చూడండి. ఏ శుద్ధత లేకపోవడం వల్ల మన పరమేశ్వరుని చేరలేకపోయేమో ఆ శుద్ధత పొందడానికి అవకాశం మానవ జన్మ. అది విశేషం. అందుకు ఆ పవిత్రత కోసం ఆ శుద్ధత కోసం ఇవ్వబడినటువంటిది మానవ జన్మ. అందుకు మానవ జన్మని దేనికి వినియోగించుకోవాలి? ప్రాయశ్చిత్తం కోసం వినియోగించుకోవాలి. ప్రాయశ్చిత్తం పొందాలంటే ఏమిటి చేయాలి అంటే ముందు పశ్చాత్తాపం చెందాలిట. పశ్చాత్తాపం చెందితేనే ప్రాయశ్చిత్తానికి అర్హత వస్తుంది. అది విశేషం. అయ్యో పాపం చేసేనే దాని నుంచి బయటపడాలి అని తపించిన వాడు ప్రాయశ్చిత్తం చేయాలి. పశ్చాత్తాపం లేని వాడికి ప్రాయశ్చిత్త అర్హత లేదు. ఇది తెలియక చాలా మంది ఏమంటారంటే పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తం అండి అని కదా. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తానికి అర్హత. అది విశేషం. అలా పశ్చాత్తప్తుడై నా పాపములన్నీ ఎలాగ పోతాయి అంటే నేనున్నాను అని చెప్తూ రుద్రం ముందుకు వస్తుంది. కాశీక్షేత్రం ఎలాగ సర్వ పాపముల్ని దహనం చేయడానికి ఉన్నదో శతరుద్రయం అలా ఉన్నదిట. అందుకే సురాపానాత్ పూతో భవతి, బ్రహ్మహత్యాత్ పూతో భవతి, కృత్యాకృత్యాత్ పూతో భవతి. చెయ్యరానివి చెయ్యడం, అలాగే చెయ్యవలసినవి వదిలేయడం, ఈ రెండు మహాపాపాలు. ఆ మహాపాపాల నుంచి ఇది విముక్తం చేస్తుంది, అవిముక్తమైన కైవల్య స్థితినిస్తుంది. గనక తస్మాత్ అవిముక్తమాశ్రితో భవతి. దీనిని సన్యాసి కూడా పఠించాలి అన్నారు. అది ఒకటి విశేషం చూడండి. వేదంలో శతరుద్రం యొక్క ప్రశస్తి ఎందుకు చెప్తున్నారంటే, అత్యాశ్రమి సర్వదా సకృద్వా జపేత్ అని ఇక్కడ వివరిస్తున్నారు. ఇది కైవల్యోపనిషత్తు అనే ఉపనిషత్తులో మాటది ఇవన్నీ కూడా. అంటే రుద్రం గురించి ఉపనిషత్తుల్లో అనేక చోట్లు చెప్తున్నారు, కైవల్యోపనిషత్తులో చెప్తున్న మాటలేదు. ఇందులో అత్యాశ్రమి అంటే మూడు ఆశ్రమములకు అతీతులైనటువంటి వాడు ఎవడో అతను అత్యాశ్రమి. అత్యాశ్రమికి వేదాధికారం లేదు. సన్యాసిగా అయిన వాడు మళ్ళీ వేదాన్ని అధ్యయనం చెయ్యరాదు. అతను కేవల ప్రణవోపాసనే చెయ్యాలి. కేవల ప్రణవం గృహస్థు చేయరాదు, బ్రహ్మచారి చేయరాదు, వానప్రస్థు చేయరాదు. ప్రణవాన్ని కేవలం సన్యాసి మాత్రమే జపించాలి. ప్రణవం తప్ప మరేది జపించకూడదు. అలాంటి సన్యాసి కూడా రుద్రాన్ని మాత్రం ఎల్లవేళలా జపించాలి. సమయం లేకపోతే ఏదో ఒక్కసారైనా జపించు, ఒక్క మంత్రమైనా జపించు రుద్రంలోది, కానీ విడిచిపెట్టరాదు. ఎందువల్ల? యతులు కూడా నిత్యం మననం చేయవలసిన బ్రహ్మతత్వం ప్రణవతత్వమే ఇది అని చెప్పడం. అందువల్లనే దీనికి జ్ఞానకాండలో అత్య ఉత్కృష్టమైన స్థానం ఇవ్వబడింది అని కైవల్యోపనిషత్తు చెప్తున్నది. అంత గొప్ప విశేషం సుమా ఇందులో చెప్పబడుతున్నది అని వివరించారు. ఇలా మనం గమనించినప్పుడు రుద్రం యొక్క గొప్పతనం చెప్తూ ఉంటే రుద్రుడు ఆనందిస్తాడు. అందుకు చెప్పుకోండి ఇవన్నీ కూడా. రుద్ర మంత్రాలని ప్రస్తుతిస్తున్న కొద్దీ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క శబ్దస్వరూపాన్ని కూడా ప్రస్తుతిస్తున్నాం. అంతేగాని ఇంకా ఎన్నో ఉదాహరణలు చెప్తారండి రుద్రం గొప్పతనం గురించి. అనుకోవద్దు, రుద్రం గురించి మొత్తం 9 రోజుల్లో చెప్పలేనన్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు. అయినప్పటికీ అందులో చెప్పబడి ఆ పరమేశ్వర స్వరూపాన్ని వీలైనంత గమనించడం మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మొత్తంగా కలుపుకుని ఒక్కసారి శతరుద్రయం మహిమని చెప్పుకుంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడు. దీని గురించి మనకి స్కాందంలోనే బ్రహ్మోత్తర ఖండమని అందులో గొప్ప కథ చెప్పబడిందండి. ఈ కథ శతరుద్రయానికి చెప్పబడినప్పటికీ కూడా మనం అన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం తరించడానికి పరమేశ్వరుడు అనేక సాధనలు పెట్టాడు. అందులో కలి వస్తున్నాడు అనగానే ఆ ఈశ్వరుడు దయ చూపించట ప్రజల మీద. ఎందుకంటే దెబ్బ తగిలిన పిల్లవాడి మీదే జాలి ఉంటుందండి, ఎవరికైనా తల్లికి కూడా. వాడు పాపం కొద్ది వచ్చినప్పటికీ కూడా జాలే. చూడండి కొందరు చాలా తప్పులు చేస్తారు, మనకు వాడి మీద చాలా కోపం ఉంటుంది. కానీ వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏడుపు మొహం పెట్టుకుని కొంచెం కనిపించగానే మనం ఏమి ఆనందం. పరమేశ్వరుడు కూడా పాపం అలాంటి జాలి గలవాడే పాపం ఆయన. అందుకే ఆయన గత యుగాలలో పాప జీవులు ఎవరైతే ఉంటారో వారందరి కోసం కలియుగం ఒకటి కేటాయించాడు, అక్కడ పంపిస్తాడు వీళ్ళందరినీ. అయినప్పటికీ వాళ్లకు కూడా తరించడానికి ఒక మార్గం పెట్టి వీళ్ళు ఎలా తయారయ్యారంటే ఆ మార్గం కూడా పట్టించుకొని కుతర్కాలలోనే భ్రష్టులైపోతున్నారట. అంటే పరమేశ్వరుడు కరుణ ఎంత గొప్పదో వీళ్ళ దౌర్భాగ్యాలు అంతకన్నా గొప్పవి అని శాస్త్రం చెప్తున్నది. ఏతాదృశీ తవ కృప భగవన్ మమాపి దుర్దైవ మీదృశమిహాజని అనురాగ అంటారు చైతన్య మహాప్రభువులు. స్వామి నీ కృప చాలా గొప్పదే, నామస్మరణాదన్యోపాయం నహిపశ్యామో భవతరణి అన్నారు ఆయన. నామస్మరణ చేస్తే చాలు ధన్యులైపోతారు అని మనం ఒప్పుకోం. ఆ ఎవరన్నారండి, ఇంకేదైనా చేద్దాం, ఇంకా వ్యామోహం, ఈ మంత్రాలు ఆ తంత్రాలు ఇవన్నీ పట్టుకోవడం, పోని ఉన్న దివ్యనామాలను తీసుకొచ్చి ఇంకెవరి నామాలకో తోకలు తగిలించి జపించడం, దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తాయి చెప్పండి, దోషాలు కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెళుతుందంటే ఆయన అన్ని ఇచ్చినా ఇంకా అన్నారు కానీ నామానికి అంత ప్రాధాన్యం ఉందా అండి అని మరొకడు. ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయి? ఈ కథ తీస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఒకసారి పాపం నరకలోకం ఖాళీ అయిపోయిందట, యమలోకం. యముడికి చాలా బాధగా ఉంది. ఎవరికైనా ఒక ఆఫీసు అన్ని ఇస్తే చక్కగా చేతి నిండా పని ఉంటే సంతోషం, ఈ రోజుల్లో పని లేకపోతే సంతోషం, పడుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి. కానీ యముడు వాళ్ళందరూ అంటే బద్దక జీవులు కారు కదా, వాళ్ళు చక్కగా పని చేయాలనుకుంటున్నారు, పని చేయాలంటే పని లేదు, ఒక్క పాపి లేట. పాపులు ఎవరూ రావడం లేదు. చూశాడు ఇంకా ఎన్నాళ్ళు ఇలా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటాం, ఈ పాపులు ఎవరూ రావట్లేదు. అసలు పాపుల్ని నా దాకా తీసుకొచ్చే ఏజెంట్స్ కొందరు ఉన్నారు కదా, వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారు లేదో చూద్దాను. వాళ్ళందరినీ పిలిపించాడు సమావేశం. ఎవరా ఏజెంట్లు అంటే పాపాలని పెంచే ఏజెంట్స్ కొందరు ఉన్నారు, వాళ్లే పాప రూప దేవతలు. వాళ్ళు మనలో పాపపు బుద్ధుల్ని ప్రేరేపిస్తూ ఉంటారట. వాళ్ళు ఊరికనే పనికి మాలి రారు, వాడి సంస్కారానికి అనుగుణంగానే వస్తారు. ఇప్పుడు తడి తేమ తగిలితేనే పురుగులు పట్టుకొస్తాయి, అవునా కదా? అందుకని పురుగులు వాటంతనే వస్తాయా? అవి పుట్టడానికి కావలసిన వాతావరణం ఉన్న చోట అవి వస్తాయి. అలాగే పాపాలు రావడానికి కావలసినటువంటి వాతావరణం అన్ని ఏర్పరచుకుంటే అవి వచ్చి బుద్ధుల్లో కూర్చుంటాయి అన్నమాట. అలాగ రోగ రూప దేవతలు, పాపరూప దేవతలు, ఇంకా భూతప్రేత పిశాచ దుష్టశక్తులు వీటన్నిటిని పిలిపించాడు. ఎందుకంటే వాటి ద్వారా వెళ్లే వాళ్ళందరూ ఈ లోకాలకు చేరుకుంటారు, అది విశేషం. అందుకే ఏజెంట్స్ అందరినీ పిలిపించాడు, ఏం మీరు సరిగ్గా పనిచేస్తున్నట్లేదు, ఖాళీగా ఉంది నరకలోకం, ఏమిటి మీరు నిర్ణయించుకున్నారు అంటే వాళ్ళందరూ యముణ్ణి నమస్కరించి అంటున్నారట, మా పని మేము చాలా తీవ్రంగా చేస్తున్నాం కానీ మేము చెయ్యలేకపోతున్నాం, ప్రయత్నిస్తున్నాం కానీ మా వల్ల అవ్వడం లేదు. ఎందుకంటే ప్రజల్లోకి ప్రవేశించి పాప బుద్ధులు పుట్టించి ప్రేరేపిద్దామంటే అన్ని చోట్ల కూడా అధునావర్తితం లోకే నశక్తాస్మ స్వయం ప్రభో, ఇప్పుడు మేము లోకంలో తిరగడానికి మా సమర్థత చాలడం లేదు. ఎందుకంటే గ్రామే గ్రామే నదీ తీరే పుణ్యే శ్వాయతనేషు చ రుద్రజాప్యేన పర్యాప్తే కథం పరిచరేమహి. ప్రతి గ్రామంలోని, ప్రతి నదీ తీరంలోని, ప్రతి ఆలయంలోని కూడా మాకు రుద్రమంత్రాలు వినిపిస్తూ ఉంటే మేము వెళ్ళలేకపోతున్నాం అక్కడికి అన్నట్టు, అది విశేషం. ఈ కారణం చేత రుద్రజాప్య ప్రభావైన నిర్దగ్ధాశ్చైవ విద్రుతా, మేము వెళదామని వెళుతూ ఉంటే మేము కాలిపోతున్నాము. రుద్రం జపిస్తూ ఉంటే ఏం పుట్టుతాయి, మంటలు పుడతాయట, అది విశేషం. రుద్రం జపిస్తే మంటలు పుడతాయి. ఏ మంటలు? మనల్ని తగలబెట్టే మంటలు కాదు, మన మీదకి వచ్చి పడేటటువంటి వాటిని తగలబెట్టే మంటలు మన నుంచి సృష్టించగలిగే శక్తి రుద్రానికి ఉంది. అందుకే రుద్రం జపించే ముందు ఒక మాట అంటారు, యమదూతా యక్ష యమదూతా శాకిని ఢాకిని సర్పస్వాపద తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస ఇవన్నీ కూడా సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు అని. ఇవన్నీ నన్ను ఎలా చూస్తాయి అంటే జ్వలంతం, ఒక మండుతున్న అగ్నిగోళాన్ని చూసినట్లుగా అవి చూస్తాయి, చూసి పలాయనం చిత్తగిస్తాయి, వాటికి కనిపిస్తాయట. అందుకు పాపదేవతలు రోగదేవతలు ఇత్యాదులు దరికి రాకుండా చేసే ఒక మహా అగ్ని పంజరంలాగా ఈ శతరుద్రీయ మంత్ర రాసి ఆ జపించేవాడు చుట్టూ ఆవరించి వాడిని కాపాడుతుంది. అలాగే ప్రతి గ్రామం, ప్రతి నగరం, ప్రతి దేవాలయం, ప్రతి నదీ తీరం కూడా ఈ దివ్యమైన రుద్రశక్తితో నిండిపోయింది గనక మాకు అక్కడ ప్రవేశించడానికి చోటు దొరకట్లేదు, అందువల్ల మేమేమి తేలేకపోతున్నాం ఇక్కడ అని చెప్తే వెంటనే యముడు వీళ్ళందరినీ పట్టుకుని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారట. ఎందుకంటే నువ్వే నాకు ఆఫీసు పని అప్పు చెప్పో, పనేమీ లేదు, పోర్ట్ఫోలియో మార్చు అని అడగడానికి వెళ్ళాడు యముడు. వెళితే బ్రహ్మగారు, ఓహో అసలు వీళ్ళు ఇంత పని చేస్తున్నారు కనుక ప్రధానికి ఒక టైం ఇవ్వాలి, దేనికైనా ఒక టైం. అందుకే పరమేశ్వరుడు ఎందుకంటే ఇంత చేస్తున్నా ఊరుకుంటున్నాడు అంటే అలా చెయ్యగా అనుభవించడానికి తగ్గ కర్మ ఎవడు చేస్తున్నాడో వాడి కోసం ఒక టైం పెడతాడే. అన్ని పరమేశ్వరుడు వాడి వాడి కర్మానుగుణంగా ఏర్పాటు చేయాలి. మరి నరకలోకం కూడా ఫిల్ చేయాల్సిన ఒక టైం ఉంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించి ఇంత వీళ్ళు చేస్తున్న తపస్సుని దెబ్బతీయడానికి ఒక రెండు శక్తులు పంపించాడు. వాటినేమిటి అంటే రుద్రజాప్య విఘాతార్థం ఉపాయం పర్యకల్పయత్. రుద్రజపానికి విఘ్నం ఏర్పడడానికి ఇద్దరిని పంపించట. వాళ్ళెవరంటే అశ్రద్ధాంచైవ దుర్మేధాం అవిద్యాయా ఉభేసుతే. అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నట్ట, వాళ్ళిద్దరిని పంపేట. అవిద్యకి ఇద్దరు పుత్రులు. మనకి దేవి భాగవతం చదివినా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అంటే మన సృష్టిలో ఎన్ని భావాలున్నాయో అందరు దేవతలు ఉంటారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేవతలంటే ఏమిటి అంటే సృష్టిలో వ్యాపించిన భావాలకున్న శక్తులే దేవతలు. ఎవరు ఏ దేవతని ఉపాసన చేస్తున్నారో ఆ భావాన్ని వాళ్ళు గ్రహిస్తున్నారు. అందుకు వీళ్ళని పాపరూప దేవతలు, రోగరూప దేవతలు అని అంటున్నారు ఇక్కడ. అంటే మామూలు కంటికి కనిపించరు, భావాలు కంటికి కనిపించుతాయో చెప్పండి. దయ కంటికి కనిపిస్తుందా? వాడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే కనిపిస్తుంది, కానీ భావానికి రూపం లేదే. ఆ భావాన్ని ప్రకటింపజేసే ఒక శక్తి ఉంటుంది ప్రకృతిలో, సహజంగా అది దాగి ఉంటుంది. ఆ శక్తిని దేవత అని అంటారు. మనం ఆ దివ్యమైనటువంటి దేవతాశక్తిని తెచ్చుకోవడానికే పాజిటివ్గా ఆరాధన చేస్తాం. ఈ పాజిటివ్ పవర్స్ ఎలా ఉన్నాయో నెగిటివ్ పవర్స్ అలాగే ఉంటాయి. వాడి దేవతలు వాళ్ళకు ఉంటారు, వాళ్ళని కూడా పక్కకు తొలగమనే మనం నమస్కారం చేసుకుని పూజలు మొదలైనవి చేసుకుంటాం. వాళ్ళని నమస్కారం పెట్టాలి ఎందుకంటే తొలగమని చెప్పడానికి, వీళ్ళని నమస్కారం చేయాలి ఎందుకంటే రమ్మని చెప్పడానికి. ఇద్దరికి నాయనానికో నమస్కారం బాబు వెళ్ళిపో అంటాం కదా, అదేవిధంగా వాళ్ళకో నమస్కారం, వీళ్ళకో నమస్కారం, వాళ్ళని తొలగడానికి, వీళ్ళని రమ్మండానికి. అందుకు అవిద్య అనేటటువంటి ఒకటి ఉంది. ఎక్కడుందండి? ఆలోచించుకుంటే ఇన్ని భావాలు ఇక్కడవే, విశ్వంలో అంతా ఇక్కడ పెట్టేశాడు. విశ్వస్యాయతనం మహత్. ఏమిటి మన హృదయం అనేది? పద్మకోశ ప్రతీకాశగం హృదయం, అది విశ్వస్య ఆయతనం. మొత్తం విశ్వానికి అదే చోటు రండి. ఇంత ఉన్నదే హృదయం, ఇందులో విశ్వమంతా ఉందండి. ఉందండి, విరాట్ పురుషుడు ఇక్కడే ఉన్నాడు. బాగా లెక్క పెడితే 1000 ముఖాలు ఏమిటి, ఇంకా 100000 ముఖాలు కనిపిస్తాయి మనకే మనకి. అలాంటి మహాముఖాలతో ఉన్నటువంటి విశ్వస్యాయతన ఉందే, ఇందులో ఉన్న అవిద్యకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అన్నాడు. ఇద్దరంటే చాలా మంది ఉన్నారు, కానీ వీళ్ళు చాలా మేజర్ ముఖ్యమైనటువంటి వాళ్ళు. ఆ అవిద్య పుత్రులు ఎవరయ్యా అంటే అశ్రద్ధ దుర్మేధ. కలియుగంలో వాళ్ళదే రాజ్యం కనుక వాళ్ళని బాగా అర్థం చేసుకోగలం మనం, కంటికి కనిపిస్తూ ఉంటారు. ఈ అశ్రద్ధ దుర్మేధ అని ఇద్దరిని పంపించేట బ్రహ్మదేవుడు అవిద్యాపుత్రుడిని. వీళ్ళు వచ్చారు, వచ్చి క్రమంగా ఎలా తెచ్చుకున్నారో చోటు తెచ్చుకొచ్చేసారు. ఒక్కళ్ళు దూరితే చాలు 10 మందికి వ్యాపింపజేయగలుగుతారు. అలాగా ఈ అశ్రద్ధ దుర్మేధలు వచ్చి క్రమంగా వ్యాప్తి చెందగా అందరూ కూడా దానితో మోహితులైపోయి శ్రద్ధా విఘాత శక్తులు కదా ఇవి, వాటి చేత రుద్ర జపాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టగానే ఇంకా పాపరూప దేవతలకి, రోగరూప దేవతలకి ఫుల్ ఎంట్రీ దొరికిందనమాట. అద్భుతంగా ప్రవేశించారు వాళ్ళు, విజృంభించారు, ఇంకా నరకలోకం నిండిపోయిందండి. అది విశేషం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, కథ జరిగిందా, యముడు మీటింగ్ పెట్టాడా, లేకపోతే నరకలోకంలో పాపులు ఉన్నారా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ వేసుకుని పురాణాలన్నిటి మనం అవి చెప్తున్న సందేశాన్ని అర్థం చేసుకోకపోవడానికి కారణం ఇదే. ఒక్కటి మాత్రం మనకు అర్థమైంది, అదేమిటి అంటే అశ్రద్ధ దుర్మేధ అనే శక్తులు కానీ వస్తే మన తపస్సులన్నీ సున్నాలైపోతాయని విషయం అర్థమైంది కదా. అందుకు మన సాధనలకి అనుష్ఠానాలకి దెబ్బతీసే వాటివి ఏవి అంటే అశ్రద్ధ దుర్మేధ. ఇవేంటో మనం తెలుసుకుందాం ముందు, ఎందుకంటే శత్రువును బాగా అర్థం చేసుకుంటే నిర్మూలించే ప్రయత్నం చేస్తాం కదండి. అశ్రద్ధ అంటే శ్రద్ధారహితత్వము. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ అనేది దేవత. శ్రద్ధ సూక్తములని వేదంలో చెప్పబడ్డాయి. అశ్రద్ధ ఒక దేవత అయినప్పుడు మన శ్రద్ధ దేవత కాకుండా ఉంటుందా? వేదముల్లో శ్రద్ధాసూక్తం, మేధాసూక్తం, సరస్వతీ సూక్తం ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి. శ్రద్ధ అంటే గురువాక్ష్యములు యందు, వేదవాక్ష్యములు యందు ఆస్తిక్య బుద్ధి కలిగి ఉండుట అని శ్రద్ధకి నిర్వచనం. ఎందుకంటే మన బుద్ధితో తెలుసుకుంటేనే నమ్ముతాం, అంటే మన బుద్ధికి ఎంత శక్తి ఉంది తెలుసుకునే శక్తి ఉందా? అందుకు ఈ బుద్ధి ఆప్తవాక్యాన్ని ఆశ్రయిస్తుంది. ఆప్తవాక్యముని యందు విశ్వాసం కలిగి ఉంటుంది. సత్యం వద ధర్మం చర అంది వేదం. సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు. ఎందుకుట పలికితే ఏమొస్తుందిట? నీకు నీ శరీరమే సరిగ్గా అర్థం కాలేదు. ప్రపంచం ఎక్కడ అర్థమవుతుంది? పరమేశ్వర వచనం ఎందుకు అర్థమవుతుంది? ఇది వేదం చెప్పింది, ఇది పరమేశ్వర శాసనం అనే ఆస్తిక్య బుద్ధి దాని యందు ఉంటేనే నువ్వు దాన్ని అనుష్ఠిస్తావు. కొంతమంది అంటారు, లేదండి అదేమిటో తెలిస్తేనే కానీ నేను అనుష్ఠించనండి అని. కనుక అనుష్ఠిస్తే కానీ తెలియదని, తెలిస్తే అనుష్ఠిస్తాను కాదు, అనుష్ఠిస్తే కానీ తెలియదు. సృష్టిలో అన్ని చదివితే వింటే అర్థం కావు, అనుష్ఠిస్తే తెలుస్తాయి. ఇప్పుడు నేను చెప్పింది అందరికీ ఒక్కలాగా అర్థమవుతుందా? కాదన్న విషయం నాకు తెలిసే ఇక్కడ కూర్చుంటా. ఎందుకంటే వారి వారి సాధనాన్ని బట్టి, నిత్యం ఒక సాధన అనుష్ఠానం ఇవి చేసుకున్నటువంటి వాడికి అందే విషయం వేరు. అసలు ఏమీ లేకుండా ఈరోజు ఇక్కడ కూర్చున్న వాడికి ఎలా అర్థమవుతుందండి? అందుకు ఒక విషయం మనం వినగా కొంత, అనగా కొంత, చదవగా కొంత తెలిస్తే దేశ పర్యటనలు లోకాన్ని చూడడం వల్ల ఇంకొంత తెలుస్తుంది. మిగిలిన భాగమంతా కూడా అనుష్ఠానం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆ అనుష్ఠానం ఎలా వస్తుంది? శ్రద్ధ వల్లనే వస్తుంది. శ్రద్ధే నిన్ను అనుష్ఠానంలో తీసుకువెళుతుంది. శ్రద్ధ కలిగి ఉండడం పెద్దలు చెప్పారు, అందుకు ఆచరించుకుందాం అని చెప్పే కదండి ఇంతమంది చేశారు. మా గురువు గారు చెప్పేటండి మహామంత్రం అంటే ఇది జపించే సిద్ధి కలుగుతుంది. ఎంత జపించాలి? దాని నియమం ఉంది. ఆ నియమం ప్రకారం జపించాడు, జపించాడు, సిద్ధి పొందాడు. అప్పుడు తెలిసింది దాని యొక్క ఆనందం, అనుభవం. అది అనుష్ఠింపడానికి ఏది హేతు అయ్యింది? గురువాక్యమునింది శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే బుద్ధి పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆయన చెప్పమన్నారు కానీ జపించమన్నారు కానీ ఉంటుందా, అక్షరాలకు అంత శక్తి ఉందా అని అనుకుంటూ ఉంటే అంతే. శ్రద్ధ అది మొదట అన్నమాట. ఈ శ్రద్ధ తర్వాత రెండవది సుమేధ ఉండాలి, అది లేకపోతే దుర్మేధ అన్నారు. దుర్మేధ అంటే అసలు బుద్ధి లేకపోయినా ప్రమాదం లేదు కానీ దుర్మేధ మళ్ళీ ప్రమాదం. అమేధ, దుర్మేధ, సుమేధ. అసలు బుద్ధి లేకపోతే పర్వాలేదు, దుర్మేధ ఉందే అది కుతర్కాలు చేస్తుంది. ఒకదానికోటి అనుకోవడం, ఒకదానికోటి భావించడం, ఇలా చెప్పారంటే దాని అర్థం ఇదై ఉంటుందండి. కాళ్ళకు పసుపు రాసుకోమన్నారు, యాంటీబయోటిక్ కదా. గుమ్మానికి పసుపు రాయమన్నారు, యాంటీబయోటిక్. ఇది దుర్మేధ అంటే. వాళ్ళు ఎందుకు చెప్పారో మనకేం తెలుసు? వాళ్ళు చెప్పారని చేయడమే శ్రద్ధ. వాళ్ళ దానికి మనకు తెలిసిన పరిమిత జ్ఞానంతో ఎవరో చెప్పారు అన్నం ముందు పరిశేచన జల్లుతారు అంటే కంచం చుట్టూ చీవలు పట్టనివ్వకుండా. మనం కంచం ముందు కూర్చుంటే కంచానికి చీవలు పట్టనిస్తామా? ఆ పట్టే వరకు ఆగుతామా? అందుకోసం అవా కారణాలు చెప్పుకునేవి. ఇలా సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చి మన వేద విజ్ఞానానికి అర్థం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారే వాళ్ళని దుర్మేధలు అని అంటారు. ఇంకేమీ కాదు,

తపస్సుని పతనం చేస్తుంది. ఇది రెండు తెలుసుకుంటే చాలు. అది ఏమాత్రం అంకురిస్తున్నట్టు కనిపించినా వాటిని తుంచడానికి ప్రయత్నించుకోవాలి. అది ఈ కథలో మనం గమనించవలసిన విషయం. ఇందులో ఏది జరిగినా మన లోపలికి ఎన్ని రకాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయో చూడండి. ఇక్కడ చెప్పిన దేవతలు పాపరూప రోగరూప దేవతలు పేర్లు తలుచుకుంటేనే భయం వేస్తుంది. అక్కడ చాలా వివరాలు ఇచ్చాడు. చెప్తే భయం వేస్తుంది, నేను చెప్పలేదు కానీ ఎన్ని రకాల దేవతలు ఉన్నారు. అవేవో ఈశ్వరుడు పేర్లు చెప్పుకుంటే పుణ్యమేనా వస్తుంది, వాటి పేర్లన్నీ చెప్పి భయపెట్టడం ఎందుకని నేను చెప్పలేదు. అన్ని రకాలు ఉన్నాయి, ఇన్ని రకాలు కూడాను మనలోకి ప్రవేశించేస్తాయి. అశ్రద్ధ దుర్మేధ అనే రెండు విండోస్ ఓపెన్ అయ్యాయా, ఇవన్నీ మీదకు వచ్చేస్తాయి. ఇవన్నీ మీదకు వస్తే బుద్ధి సరిగ్గా పనిచేయదు. వాడు ఏది చెప్పినా వాడిని ఎవ్వడూ బాగు చేయలేడండి. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అనే మాట మనకు అక్కడ పుట్టింది. అందుకే దుర్మేధ అశ్రద్ధ అనేటటువంటి ప్రవేశించగానే విడిచిపెట్టే శత్రుద్రం దాంతో వచ్చే, అంటే శ్రద్ధతో సుమేధతో, అక్కడ మళ్ళీ మేధ ఉంది, శ్రద్ధతో చక్కని విచారణతో. అక్కడ మేధ అని ఎందుకు చెప్పారంటే విచారణ, శ్రద్ధాపూర్వకమైన విచారణతో చింతనతో మేధను పనిచేయించాలి. అదే గురుగారు చెప్పారు కదా అని చేయడం శ్రద్ధ ఎలాంటిదో, మేధను పనిచేయించడం, భావించడం, చింతించడం, జ్ఞానం, ఇదంతా బుద్ధికి సంబంధించిన పనులు. ఇవన్నీ వినియోగించాలి. అందుకే శ్రద్ధ మేధ ఈ రెండింటిని కలబోసి మనం రుద్రాన్ని జపించాలి. ఎప్పుడైతే శ్రద్ధ లేదో వాడు తరించిన విషయం పరమాత్మే చెప్పాడు గీతలో. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు. ఆ శ్రద్ధ తత్పర సంయతేంద్రియ, ఎంత గొప్ప మాట చెప్పాడండి. ఎలా తయారు చేస్తున్నాడు కృష్ణుడు అక్కడ. సాధన కోసం మనం ఏదైనా గ్రంథం చదవాలండి, అంతేగాని చెప్పిన వెంటనే లోకం ఎంత బాగా చెడిపోతుందండి, ఇవన్నీ గ్రహించట్లేదు అని వెంటనే పుస్తకం రాస్తాం. గ్రహించట్లేదు సరే, అదే మనం ఎంత ఆచరిస్తున్నామని. అందుకు అధ్యయనం చేయాలి. శ్రద్ధావాన్ తత్పర సంయతేంద్రియ మూడు చెప్తున్నాడు ఇక్కడ. తత్పర, ఆ పరమాత్మ యందు పరత్వ బుద్ధి కలిగి ఉండుట, సంయతేంద్రియ ఇంద్రియమును నిగ్రహించుకునుట, తత్పర సంయతేంద్రియ, అటువంటి మూడు లక్షణములు ఎవరికుంటాయో వాడికి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి, ఆ జ్ఞానం వల్లనే పరమమైన శాంతిని పొందుతాడు. జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి ఎప్పుడు, అచిరేణ అధిగచ్చతి, చాలా తొందరగానే వాడికి లభిస్తుంది. అందుకు ఎవడయ్యా నశించిపోతాడంటే అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి అని చెప్పాడు. అజ్ఞుడు, అశ్రద్ధధానుడు, సంశయాత్మకుడు వీళ్ళు నశించిపోతారట. అందుకు శ్రద్ధతో మేధతో మనం అజ్ఞానాన్ని, అశ్రద్ధని, సంశయాన్ని వదులుకుని సాధన చేయాలి. ఇది చెప్పుకోవడం కథ యొక్క ప్రశస్తో రుద్రం యొక్క ప్రశస్తో చెప్పుకోవడానికి కాదు, సాధన ఎలా చేయాలి అనేటువంటి విషయానికి కూడా మనకు సహకరిస్తుంది. అందుకే రుద్రంలో మనం వింటే చాలు, ఇప్పుడు ఇక్కడ విని ప్రారంభిస్తామండి రేపటి నుంచి అనుకోనక్కర్లే, వినడమే సాధన అని శ్రద్ధ మేధతో వింటే ఆ సాధనే సిద్ధవుతుంది. అచిరేణ అధిగచ్చతి వెంటనే వస్తుంది. పరమేశ్వరుడు చాలా వెంటనే ఫలిస్తుందండి ఆయన్ని కానీ మనం ఆశ్రయిస్తే, అందులో ఏమీ సందేహం లేదు, సందేహ పడకూడదుట. అందుకే మనకి విద్యారణ్యులు వాళ్ళు శంకర విజయం రాస్తూ గొప్ప మాట చెప్పారు. ఏమనంటే ఆదిశంకరుల్ని కన్న తండ్రి శివగురువు ఆర్యాంబ, ఆ శివగురువు సంతానం లేదని బాధపడుతున్నట్ట. అప్పుడు ఆర్యాంబ ఒక మాట చెప్తుంది, పరమేశ్వరుని ఆరాధిద్దాం, ఆరాధిస్తే ఫలిస్తుందా అనే సందేహాన్ని వెలిబుచ్చలేదనుకోండి, కానీ ఆమె సమాధానం చెప్తోంది, శివుణ్ణి ఆరాధించితే తప్పకుండా ఫలిస్తుంది. ఎలాగా అంటే ఆయన వైపు చేసే ఏ ఆరాధన కూడా ఒట్టిపోదు. ఎందుకు, సార్థకమైన అమోఘమైన పరమేశ్వరుడు కోసం చేస్తున్నావు కనుక అది అమోఘంగా ఫలిస్తే వ్యర్థం కాదు అని గొప్ప మాట చెప్తుందండి. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, విద్యారణ్యులు ఇచ్చిన గొప్ప మాట అది. నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే అన్నది. దేవతల్లో జడత్వం లేదండి, మనుష్యుల్లోనే జడత్వం అన్నది. ఈ జడత్వంతో కూడుకున్న అజ్ఞానం, అశ్రద్ధ, దుర్మేధ ఇవన్నీ మనుషులకు కానీ దేవతలకు జడిమ లేదు. అందుకే నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నాది మొర వినలేదా అంటే వినకుండా ఉండాను కానీ జడత్వమా, పూర్ణ చైతన్యుడు ఆయన వింటూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు ఏది కావాలో అది చేసి తీరుతాడు. అది శ్రద్ధ అంటే. ఆ మాట చెప్పింది ఆ అమ్మ.
నో దేవతాసు జడిమా, జడిమా మనిషే. ఆ నో దేవతాసు జడిమా అనేది గుర్తుపెట్టుకోవాలి. దేవతల్లో జడత్వం లేదు, పూర్ణ చైతన్యమైన వారు.

తప్పకుండా స్పందిస్తారు, అనుగ్రహిస్తారు. అందుకే అచిరేణ అధిగచ్చతి, తప్పకుండా సాధనానుగుణమైన ఫలం లభిస్తుంది సుమా. అందుకు సకలము పాపములకు కూడా ప్రాయశ్చిత్త సాధనం ఏది అంటే ఈ రుద్రమని. ఇప్పుడు పురాణాలు ఎలా చెప్పాయో చెప్పేశాం, ఉపనిషత్తులు ఎలా చెప్పాయో చెప్పాం, ఇక ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయంటే అనేకమైన కర్మలు చెప్తుంటాయి, ఆ కర్మల్లో వచ్చే లోపాలు ఎలా పూరించాలో ప్రాయశ్చిత్త విధానాలు చెప్తుంటాయి. అన్ని ధర్మశాస్త్రములు ప్రాయశ్చిత్తంగా చెప్పినది రుద్రాన్ని, అది విశేషం. రుద్రం ఎన్ని రకాలుగా మీరు వాడుకోవచ్చో చూడండి, తను ప్రాయశ్చిత్తంగా చెప్పే మద్యం పీత్వా గురుదారాంశ్చ గత్వా స్థేయం కృత్వా బ్రహ్మ హత్యాంచ కృత్వా భస్మచ్ఛన్నో భస్మశయ్యాశయానో రుద్రాధ్యాయి ముచ్యతే సర్వ పాపైహి. ఈ పాపముల లిస్టు చెప్పి ఈ పాపముల నుంచి పోగొట్టగలిగే శక్తి రుద్రానికి ఉంది సుమ. అంతేకాదు వేద మేక గుణం జప్త్వా తదన్నైవ విశుద్ధ్యతి. వేదం అంతా చదివితే ఆ రోజంతా అప్పుడు ఆ రోజుకు శుద్ధమవుతాడు, కానీ రుద్రైకాదశిని జప్త్వా తత్క్షణాదేవ శుద్ధ్యతి, రుద్రైకాదశిని జపించిన క్షణంలోనే శుద్ధత లభిస్తుంది సుమ. ఎలాగయ్యా అంటే గొప్ప ఉపమానం చెప్తున్నాడు ఇక్కడ సూత సంహితలో. వృక్షస్య మూలసేకేన శాఖా పుష్యంతి వయ్యథ శివే రుద్రజపాత్ ప్రీతే ప్రీతాయవాస్య దేవత అతో రుద్రజపాదేవా భుక్తిముక్తి ప్రసిద్ధ్యతి. అయ్యా ఒక చెట్టుని చక్కగా వికసింపజేయాలి అన్నా, శక్తినివ్వాలన్నా దాని మూలానికి ఎలా నీళ్లు పోస్తామో రుద్రం జపించే చాలు సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. విశ్వమంతా నిండిపోయిన వాళ్ళు దేవతలు, విశ్వమంతా నిండిపోయిన దేవతలు మనం అనుగ్రహించాలంటే ఒక్క రుద్రం చెప్తే చాలట, దేవతలందరూ కూడా మన ఎడల సుమనస్కులై అంటే సౌమనస్య భావం ప్రేమభావం కలిగి అనుగ్రహిస్తారు అని చెప్పి రుద్రం జపించడం వల్ల సమస్త భూమండలాన్ని శివునికి సమర్పించినటువంటి పుణ్యం లభిస్తుంది, అది విశేషం. ఏదైనా అర్పిస్తే కదండి దేవత సంతోషిస్తుంది అంటే, ఇవ్వగలిగినంత ఇస్తే ఆయన ఆనందిస్తాడు. ఒక్క రుద్రం చదివితే అదే గొప్ప సమర్పణాభావంట అని మనకి మరి యొక్క పురాణంలో శివపురాణంలో చెప్పబడినటువంటి విషయం. ఇలాగా శృతి స్మృతి పురాణములు అన్నీ కూడా రుద్రం గురించి చెప్తున్నాయి, ఇన్నిటి చేత కీర్తింపబడ్డటువంటిది. అలాగే ఇతిహాసం వైపు వస్తే మనకి గొప్ప గ్రంథమైనటువంటి మహాభారతం రుద్రం గురించి చాలా విశేషంగా చెప్పినది. ద్రోణ పర్వంలో, అనుశాసనిక పర్వంలో, ఇతరత్రా కూడా ప్రస్తావించబడుతూ శతరుద్రీయమనే ప్రత్యేక అధ్యాయం ఉంది. అందులో వ్యాసదేవుడు ఉపదేశిస్తాడు శతరుద్రీయాన్ని ఒక చోట, అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించడం కూడా మనకు కనిపిస్తుంది. ఇదే శ్రీకృష్ణుడు రుద్రాన్ని జపించడం అనేటువంటి విషయం మనకి కూర్మ పురాణంలో కూడా ప్రస్తావించబడుతున్నది. ఇలాగ మనం చూస్తే భోగార్థ్యనో ముముక్షుత్వ ప్రాశ్చిత్తార్థ్యనోపి వా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యాన విద్యతే అని శివపురాణం చెప్తున్న మాట. భోగములు కోరేవారైనా మోక్షాన్ని కోరేవారైనా ప్రాయశ్చిత్తాన్ని కోరేవారైనా రుద్రోపనిషత్తుని పట్టుకుంటేనే వాళ్ళకి గతి లభిస్తున్నది అని చక్కగా వివరంగా మనకి శివపురాణం దీన్ని మించినటువంటిది లేదయ్యా అన్నారు. అసలు మనిషి దేనికోసం తాపత్రయపడతారు, దీనికి మన వేదం చక్కగా చెప్పింది. మన అవసరాలు మనకన్నా వేద మార్కు బాగా తెలుసు. పిల్లాడికి ఏం కావాలో తల్లికి తెలిసినట్లుగా వేదానికి తెలుసు, మనకి ఏం కావాలో అమ్మకి తెలుసు. అందుకే అన్నీ చెప్పింది. అనేక రకాల జీవులకి వారి వారి యొక్క జీవ లక్షణానుగుణమైన మార్గాలతో వారు పొందవలసిన దాన్ని పొందింపజేస్తుంది వేద మాత్రం. అందుకే ఏంటంటే అయ్యా జీవులకి రెండు కావాలి, ఒకటి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం. ఎవరికైనా అదే కదండి, ఇష్టమైనది రావడం ఇష్టం లేనిది పోవడం. ఈ ఇష్టం అనేది మళ్ళీ రిలేటివ్ టర్మ్, ఎవడి ఇష్టం వాడిది. చిన్నపిల్లవాడికి చాక్లెటే ఇష్టం, పెద్దవాడు తెలివి మీరిపోయాడు కనుక అంతమంతం శరణం ఉపగమ్య ఇష్టమైన బ్రహ్మమును శరణ వేడుతున్నాం అని చెప్పుకున్నారు బ్రహ్మవాదులు. అందుకు వారికి అది ఇష్టం, బ్రహ్మ భిన్నమైనదంతా వాళ్ళకి అక్కరేలేదు, పరమాత్మకు భిన్నమైనవేవి వారికి అక్కర్లేదు, పరమాత్మే కావాలి. అందుకు వాళ్ళకి అది ఇష్టం, మిగిలింది అని ఇష్టం. అయితే వాళ్ళకి ఏది ఇష్టమో దానినిచ్చి, వీడికి ఏది ఇష్టమో వాడికి ఇదిచ్చి అన్నీ ఇవ్వగలేదు ఒకటి రుద్రంట. అవత వాడికి కావలసిన ఆ ఇష్టాన్ని ఇస్తుంది, వీడికి కావలసినటువంటి భోగములు ఏవైతే ఉన్నా ఇష్టములు ఇస్తుంది. అయితే భోగముల కోసం రుద్రాన్ని జపించినా తప్పులేదండి, ఏం తప్పులేదు. అయ్యా నాకు ఏదో కష్టం వచ్చింది, రుద్రం పట్టుకున్నారు, మరి ఇష్టం అంటే బ్రహ్మమే అని చెప్పారు, నాకు అది ఇష్టం లేదు కాబట్టి రుద్రం నేను చెప్పను అంటే, దాని యందు నీకు ఇష్టం కావాలి అంటే
ఆ ఇష్టం రాకుండా ఏదైతే చేస్తోందో ఆ పాపం పోవాలి కదా, ఆ పాపం పోవాలంటే రుద్రుడు చెప్పుకో.

మాటీవీలో ఇప్పటి వరకు ప్రసారమైన ద్వాదశ జ్యోతిర్లింగాల మహత్యం 12 ఎపిసోడ్లు, 6 విసిడీలుగా ఋషిపీఠం వారి వద్ద లభ్యమగును మరియు శాంతి అనుశాసనిక పర్వాలు, శివలీలామృతం, రుద్రాభిషేకం విసిడీలు, శివపదం 1, 2, 3 భాగాలుగా ఆడియో సీడీలు, క్యాసెట్లు లభించును. వివరాలకు ఋషిపీఠం కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోన్ 0402765859 9444001091 0

0: நமஸ் சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ், 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நமஸ் சிவாய.
1: భీమేశ్వరుడు జ్యోతిర్లింగాల్లో డాకిన్యాం భీమేశ్వరం అన్నప్పుడు డాకినిలో భీమశంకరుడు అనేటటువంటి జ్యోతిర్లింగం ఉన్నది అన్నాం. ఇదేమో మహారాష్ట్రలో పూనాకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అన్నాం. అయితే అది కాదు, మనకి ఆంధ్రాలో ఉన్నటువంటి గోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వరుడే ఈ జ్యోతిర్లింగాల్లో ఉన్నటువంటి వాడు అని చెప్పేసి మనకు చెప్పబడుతూ ఉన్నది. పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసినటువంటి ప్రాంతమే ఈ రోజున ద్రాక్షారామం అని చెప్పబడుతోంది. వ్యాసుడు కాశీపట్నంలో ఉన్నప్పుడు ఒకసారి 7 రోజుల పాటు అసలు భోజనం అనేది చేయలేదు. ఏ ఇంటికి వెళ్ళినా సరే భిక్ష అనేది ఎక్కడా దొరకలేదు. అందుచేత శిష్య సమేతంగా ఉపవాసం ఉండిపోయాడు. చివరికి 8వ రోజున భిక్షకు బయలుదేరాడు. ఆ రోజును కూడా ఆయనకు తినడానికి ఏం దొరకలేదు. అతడు 7 రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాడు. దాంతో వ్యాసుడికి కోపం కట్టలు తెగిపోయింది. ఇక లాభం లేదు అనుకుని కాశీపట్నాన్ని శపించాలి అని అనుకున్నాడు. ఇంతలో ఒక వాగిట్లో ముత్తైదు నుంచుని వ్యాసుడిని రమ్మని పిలిచింది. వ్యాసుడు ఆ వైపుకెళ్లాడు. స్వామి, తమరు శిష్యసమేతంగా మా ఇంటికి భిక్షకు రండి అంది. మహదానందం చెందాడు వ్యాసుడు. చీకట్లో చిరుదీపం దొరికినట్టయింది. శిష్య సమేతంగా ఆ ఇంటికి భిక్షకు వెళ్లాడు. ఇంట్లోకి అడుగు పెట్టాడు. వ్యాసుడు అతని శిష్యులు అందరూ కూడా పొయ్యిలో పిల్లి లేవలేదు, చడీ చప్పుడు లేదు. భోజనాలకు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆనవాలు కూడా ఏం లేదు. అందరి ముఖాల్లోనూ దిగులు విచారం అంతా కనిపిస్తోంది. ఏం చేయాలో పాలుపోలేదు. ఇంతలో ఇంటావిడొచ్చి, స్వామి, మీ అనుష్ఠానం కానిచ్చి భోజనాలకు లేవండి అంది. ఇంతవరకు బానే ఉంది, ఏం చేయాలి? లేస్తాం, లేచి ఏం చేయాలట? మీరు ఏ రకమైన ఏర్పాట్లు చేయలేదు. సరే కానీ చూద్దాంలే అని చెప్పేసి అందరూ లేచారు, స్నానం చేశారు, సంధ్యావందనం పూర్తి చేసుకున్నారు. ఇంటి ఆవరణలో పేటలైతే వేశారు, ముత్తైదులు ఆకులేశారు, వడ్డన్లు చేస్తూ ఉన్నారు. ఇదెట్లా సాధ్యమైంది? ఇందాక క్షణం క్రితం చూస్తే ఏమీ లేదు, అంతా నిపచ్చని రామయంగా ఉంది. మరి ఇప్పుడేమో వాళ్ళు వడ్డన్లు చేస్తూనే ఉన్నారు, ఇది ఎలా జరుగుతోంది? అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు, రావురావని తింటున్నారు. ఆ శిక్షగణం అంతా కూడా 7 రోజులుగా వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు. దొరికిందే తడవుగా వాళ్ళు భోజనాలు చేస్తూ ఉన్నారు. మరి ఆ ఇంటి ఆవిడ ఎవరు? ఈవిడ సాక్షాత్తు ఆ విశాలాక్షయదేవి తప్పించి ఇంకెవరూ కాదు అని అనుకున్నారు. ఇంతలో సతీ సమేతంగా ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పార్వతీదేవి, బాధరాయణా అని, నువ్వు ముక్త క్షేత్రమైనటువంటి కాశీని శపించబోయావు, ఇది న్యాయమేనా అంది. ఇంతలో ఈశ్వరుడు కోపద్రిక్తుడై వ్యాసుణ్ణి, నువ్వు కాశీ వదిలిపెట్టి వెళ్లిపోవాల్సింది అన్నాడు. ఆయన ఈశ్వరుడి యొక్క పాదాల మీద పడి ఈసారికి క్షమించమని చెప్పేసి వేడుకున్నాడు. లాభం లేకపోయింది. శివుడు కాస్త అంతర్ధానమైపోయాడు. పార్వతి మాత్రం, బాధరాయణ, దక్షిణ కాశీ అన్న పేరున్నటువంటి గ్రామం ఉన్నదయ్యా ద్రాక్షారామం, అక్కడికి వెళ్లి భీమేశ్వరుని పూజించి తరించు, నీకు శుభం జరుగుతుంది అన్నది. చేసేది లేక వ్యాసుడు దక్షిణ కాశీకి వచ్చాడు. అదే ద్రాక్షారామం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ చెప్పినటువంటి భీమేశ్వరుడు లేదా భీమశంకరుడు అంటే ఇక్కడ ద్రాక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వరుడే తప్పించి అక్కడ డాకినీలో ఉన్నటువంటి భీమేశ్వరుడు కాదు. కాబట్టి ద్రాక్షారామమే ఇక్కడ జ్యోతిర్లింగము ఉన్నటువంటి స్థానము అని చెబుతూ ఉన్నారు మన వాళ్ళు. ఇంతవరకు శివారాధన అనే ఈ ప్రవచనాలను అత్యంత భక్తి శ్రద్ధలతో విన్నటువంటి మీకందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి అని, సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపులు అవధూత దత్తపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలాగే మేము కూడా ఆ పరమేశ్వరుని యొక్క
2: కృపా కటాక్ష వీక్షణాలు సదా మీ మీద ప్రసరించాలి అని, మీకందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సిరి సంపదలు, భోగభాగ్యాలు ప్రసాదించాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.
3: ఇంతవరకు ఈ ప్రవచనాలను మీకు అందించిన వారు స్వామి పరమానందనాథులు, మైసూర్ అవధూత దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు, కనకాభిషేక గ్రహీత, గండపిండేర సన్మానిత, సువర్ణ ఘంటా కంకణ, శ్రీవిద్యా రత్నాకర, శ్రీవిద్యా విశారద, డాక్టర్ ప్రోవి పార్థసారథి గారు, అసోసియేట్ ప్రొఫెసర్, శాతవాహన కళాశాల, విజయవాడ.
4: ఓం నమః శివాయ.
5: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
4: Om Namah Shivaya.

ఆయత్తు దేవతరః భాగారమాకులోకం ప్రదేశ్య హరేణ్యత్త నిరసంభరంత హరణ్యేలేమ శరదస్తరేయాః ఓర్జం పృథివ్యాగమాభరంత శరణ్యేలేమ శరదప్రభుదేః సంభే శరణవిత్కణ్వరాదు స్వాస్తంత వంశకయావహామః ప్రజాపతిహృష్టానాం ప్రజానాం ప్రజోపహత్యేతమిదన్నోస్తుపతిర్నోర్జం ప్రజాభ్యః సూర్యంధ్రేర్ధవరసాభరామి యస్య లోకం బిభ్రతి మామవింతరి గుహాప్రవిష్టాగంశయస్య మధ్యే హస్యేనం విహతమాభరంతః అసంవత్సారమస్యాం విధేమ షట్పర్యమస్యత్తరిణస్య మధ్యే దుర్గేణమస్య జగదస్పతిష్టాం హరపుష్కరస్యాయతనాభ్యదానం హరణం పృథివ్యా ప్రసరగృహామి చాభిరగం హజ్జగదస్పతిష్టాం దుర్గేణాం విశ్వజనశ్చ వర్తే కానశివాశర్కరాస్తం దుసర్వాః హర్జేణశ్చంద్రగం హిరణ్యం హర్జస్తంభోమృతం ప్రజాసు హత్సంభరన్వత్సరతో నిధాయ అభిప్రయచ్చందరిరింతరేయం అశ్వారోపణ వృత్తాయన శ్రద్ధేష్ఠ సంభరకరం దేవేభ్యో నిధాయ హర్థేణ్యక్త నిఘసంభరంత శరణజీవేమ శరదస్వరీరాః ఊర్జ పృథివ్యాభ్యుత్థితోహి అహస్పదే జనవలితోభిరోహ ప్రజావయమిఘమోర్జం మదంతః కాయత్వేన సభిరామదేవ గాయత్రియా క్రియమాణస్తయస్థే కర్ణమవదత్రీయస్యే దిమోషి సోయం కర్ణస్వామవర్ణాభ్యజాతః తతోహనామిలోమవేదస్యావరుధ్యై హేనానాం బ్రహ్మపాదం వరదాన్యత్ ఉపాసనో శుశ్రమావే శిశోగే తతోమామావిశత బ్రహ్మవర్చనం కర్తంభరగ్యశ్చరమేయసాక్షాత్ హేతిమసమయ ప్రజాపతి సామివామప్రదాహాయ సమేకం శాంతే సామ్యహం శక్తయక్తంభాజ్జావేద ప్రజాభాసాలంబిత వృందాకమల ప్రభాయి ప్రత్యేకాంతృ

సమక్షుభేజ్జలే విశ్వభాగః శ్రోజస్కేతో శ్రీదేవపుత్రమేక్షరాజిమాయోక్తమిషాక్షిత ఘతప్రవేగం వరసోరం హజ్యం మిత్రం న సమిధానలించాలో అక్రో విలసే శుత్రవంధాపుంసేయ హనవాదీయేతం ధరుణేనీనాం అంతర్వత్నేజన్యం జాతమేదసం అధ్వరాణాంజనేయ సప్తలోకాం ఆరోహదం దశ సగుం సత్వ

గర్భంతసాంతే సత్సత్యైర్యం విభృతః క్షీరంజనయిష్యతాగ ప్రజనిష్యే ప్రజనిష్యతః ప్రజగా పశుభ్రహ్మవర్గదేన సువర్గే.

ఏమనసః అంతరాజ్యామాషయ సాసంతికాసో అధిగంతమానా చింద్రవిదేవాసంవిశంతు వివత్వాణ దివ్యైమహిమ్నా అంతరిక్షోషేణ సర్వసుమాధి అవీరనందము సంవ్యాస అత్రేమానం కరణిం వేదుజంభం సశస్వ

ృష్ణాయాజ్యేమర్చతేమాధుమర్ణ్యాష్యేమేషుమాధుమర్ణ్యాష్యేమే మనుష్యేమే ప్రయాణోజ్ఞే విషమానే ప్రతిజ్ఞా.

హన్వహారేదాహ్యాపజీరాసదానాహాగుంపేభ్యుషలోకేషు జాని హరిగన్ నివాయ పృథివ్యా.

అన్నాదమన్నాధ్యాయ లోక్షాయం దుఃఖే దుఃఖ దుఃఖం వచ్చ శుక్రాలో శుక్రం జోర

ఉపాయమంత్రం మే గోపాయ శ్రమయత్రైలిజాయుర్వృంగేరి కాయిత్రైరమసాదా మధుస్వేత.

ప్రత్యుదారిణాభిలం పద్యంతేకజాగౌరీక్తజాగౌర స్వర్గో వై లోకోజ్యోతి స్వర్గమేవేమభిజయంతేనాసందరం సత్వమేహం కార్యే దైవం తృతీయే దైరాజం చతుర్థే సాం పంచమే దైవతం సత్తే సదపక్షే భవనగంతే సంత

ఏకం సంవత్సరస్య పక్షసి ఏదైన గృహ్యేరన్నే విశోచే సంవత్సరస్య పక్షసి నిరత్నయూషయాతామాక్షేయుహం ఏదే నిత్యంతే యథాశాలాయే పక్షసి మధ్యమం ప్రపుంశమభిసమాగచ్చతి ఏకం సంవత్సరస్య పక్షసి నివాచేత్యమభిసంసన్వంతే.

అర్ఘ్యం సంభవతి అన్నాభ్యశ్రావలుభ్యై ఏక విపుంసేన భవతి ఏక విపుంసేన ఆదిత్యమిదముత్తమం సువర్గం లోకమారోహయన్ సవా ఏక విపుంస

ృష్టం బ్రహ్మధామం భాగోమ అదైతాని పరేతాయన్ పరత్వం పారయన్ పరాణి హరే.

ఏకాయ్యాప్యతేమ్రావణమానభందే యజ్ఞోదే విష్ణు యజ్ఞమేవానభందే ప్రతిష్ట

ఆత్మే ఆత్మ సాధుర్యేద యద్ధౌ మధు సహస్యో శరీరాయ పుర్వీరన్ బ్రాహ్మణవంత ప్రజలా లభ్య

రత్నం పంచవింశత్వమాభవతి చతుర్వింశబ్దమారత్వం వర్తన కరిపాహేతస్థిం సంవత్సరేణిత్రాచారదన్నం పంచవింశమభవతి మధ్యదక్షియతే మధ్యదోషిన్నమభిసంధినోతి అథవా మధ్యదయేన ప్రజానామోధ్యీయతే అధైర్వాజుమం ప్రియే హస్తాభిసందే ప్రజాత్వమే సందే అంతరక్షియతే.

అనుపయంజలే నవశతమనుపశ్యతే పంచదశాన్య పక్షోభవతి సప్తదశాన్య సప్తాంగరాజన్యపరమభివర్యావర్తంతే అన్యతరీయ ప్రియతే పంచవిపుంశాత్మాభవతి సత్మాధ్యపదోపరిష్టా ఏదవిపుంశం వృక్షం శివదారత్వం నిష్ప్రతిష్ఠిత్తే కర్మేణ సహ

0: అనుస్మృతి పూర్వో దుఃఖే తత్ సాధనే యా ప్రతిగ మన్యు జిఘాంస క్రోధ స ద్వేష ఇతి. The person who is experiencing the dukkha, in that whatever dukkha he experiences, whatever dukkha he remembers, in the process of the experience of the dukkha or the means of that dukkha, that process or the means, in the process or the means there also, in the process or the in the means here also, there the process, in the process or the means, whatever desire, thirst, greed you have, that is raga. In the process or the means, whatever pratigaha means, whatever hatred you have, whatever manyu, anger you have, whatever jighansa, hatum iccha jighansa, whatever the desire to destroy, whatever you have, krodha means anger again. See, pratigaha is also jighansa, manyu is also krodha, pratigaha manyu, jighansa krodha, they are not different, they are almost same. Pratigaha means jighansa, because pratigaha means pratihantum iccha pratigaha, action, you it's a reaction to destroy, that is the reaction is pratigaha. Manyu is again hatred, anger. కామో కార్షీన్ మన్యురకార్షీన్ నమో నమః, దట్ ఇస్ ద మంత్ర విత్ జే డు జప డ్యూరింగ్ ది ఆమ్ని అవిట, ది సీక్రెట్ చేంజింగ్ సెరమనీ డే. కామ అకార్షీత్, ఐ డిన్ డూ దిస్, కామ డిడ్ దిస్, ఐ డిన్ డూ దిస్, మన్యుర్ డిడ్ దిస్. కామో కార్షీన్ నమో నమః, కామో కార్షీన్, కామక్రోధినాహం కరోమి, కామకర్తానాహం కర్త, కామకారయితానాహం కారయిత, ఏషదే కామకామాయ స్వాహ. మన్యురకార్షీన్ నమో నమః, మన్యురకార్షీన్, మన్యుక్రోధినాహం కరోమి, మన్యుక్కర్తానాహం కర్త, మన్యుక్కారయితానాహం కారయిత, ఏషదే మన్యో మన్యవే స్వాహ. దిస్ ఇస్ ది మంత్ర, దిస్ ది ఫుల్ మంత్ర, బట్ దే విల్ జస్ట్ సే అ స్మాల్ పీస్ ఆఫ్ దట్ మంత్ర. కామో కార్షీన్ మన్యురకార్షీన్ నమో నమః. హియర్ ఇట్ సేస్ కామో కార్షీత్ ఆర్ మన్యుర కార్షీత్, కామ ఆర్ మన్యు, ది డిజైర్ ఆర్ ది యాంగర్ హేట్రడ్ దట్ డిడ్, ఐ డిడ్ డూ బికాస్ ఆఫ్ ది కామ, డిజైర్ డిడ్ ఇట్, ఐ డిడ్ డూ ఇట్. కామో కార్షీత్, డిజైర్ డిడ్ ఇట్ ఆర్ మన్యుర కార్షీత్. నాహం కామ కర్త, నాహం కర్త, కామ డిడ్ ఇట్, కామ ఇస్ ది డూయర్, ఐఎమ్ నాట్ ది డూయర్. కామ కరోతి, నాహం కరోమి, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, కామ ఇస్ డూయింగ్ ఇట్. కామ కారయిత, నాహం కారయిత, కామ ఇస్ ది వన్ విచ్ ప్రాట్స్ మీ టు డూ, ఇట్స్ మేక్స్ మీ టు డూ టు, ఐఎమ్ నాట్ మేకింగ్ థింగ్స్ టు డూ, ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ వన్ టు డూ ఎనీథింగ్. కామ కారయిత, కామ ఇస్ ది వన్ హూ ఈస్ డూయింగ్ దట్ జాబ్ ఆర్ మన్యు. యూ రీప్లేస్ కామ విత్ మన్యు, యూ గెట్ ది సేమ్ మంత్ర. సో ఏషతే దట్ కైండ్ ఆఫ్ కామ ఐ సల్యూట్ యూ, దట్ కైండ్ ఆఫ్ మన్యు ఐ సల్యూట్ యూ. ప్లీజ్ టేక్ ఆల్ దిస్ పుణ్య ఆర్ పాప విత్ యూ. Don't trouble me like that. Swaraswahi means Om Purnamadah Purnamidam Purnat Purnamagachyate Purnasya Purnamadaya Purnameva Avashishyate. Om Shanti Shanti Shantihi.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

తర్పయత మా ప్రాణం మే తర్పయత తర్పయత మా పానం మే తర్పయత తర్పయత మా జ్ఞానం మే తర్పయత